ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్వయుజ మాసం 16వ రోజు, 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 8వ తేదీ గురువారం, సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ హర్ష ఆచార్యులు గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో ఆచార్య తిరుమల రచనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో వివిధ పంటల్లో వ్యవసాయ పనుల గురించిన వివరాలు. 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ డే ఇంకా వరల్డ్ సైట్ డే గురించిన వివరాలు. ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంశం గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామ్మూర్తి గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగ సహకారం శ్రీ కాపా శ్రీనివాసరావు. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ ఉదయం 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం యువాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి యు సాయిశ్రీ ప్రద గారి గాత్రం వింటారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ శివదాస్వామి గారి భజన్లు. 12:10 యువాణి ఆంగ్ల కార్యక్రమాలు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవల పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇక మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ కుంటా రాజ్ కుమార్ బృందం వారు. మొదటి భాగం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్థ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అంశం దేశవాళీ కార్పు పిల్ల చేపల ఉత్పత్తి, ఇంకా యాజమాన్యం గురించి శాస్త్రవేత్త రవీంద్ర గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత సిద్ధిత మరియు కంపోస్ట్ వాడకం గురించి పాలెం పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె చరణ్ తేజ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్.

శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగత్ శర్మ చంద్రశ్చ సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్కే భువనం వదిష్కే తేజో వదిష్కే యశో వదిష్కే తపో వదిష్కే బ్రహ్మ వదిష్కే సత్యం వదిష్కే తస్మా అహమిదముపస్తరణ ఉపస్తృణ ఉపస్తరణం.

యజక్షసే యో వః శివతమోరస తస్య భాజగతే హనః ఉత ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయా గజిన్వథా ఆపో జనయథాచనః.

శుచకం శమయతు అంతరిక్షకం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకం శుచకం శమయతు ద్యౌః శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచకం శమయతు.

0: అస్తు శాంతిః తయాహకం శాంత్యా సర్వశాంత్యా మహ్యందిపదే చ దుష్పదే చ శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతిః. ఏహ శ్రీశ్చక్రీశ్చతుర్థిశ్చ తపో మేధా ప్రతిష్టా శ్రద్ధాకం సత్యా. ఓం శాంతి శాంతి శాంతిః. వీటిని శాంతి మంత్రాలు లేదా శాంతి సూక్తం అని కూడా అంటారు. కృష్ణ యజుర్వేదంలో భాగంగా ఇప్పుడు శాంతి చెప్పుకున్నాము. ఇది వినడం వల్ల కానీ, కనీసం పారాయణ చేయడం వల్ల కానీ ఇంట్లో అశుభాలన్నీ తొలగిపోయి శాంతి కలుగుతుంది.
1: వేద పఠనం గావించారు శ్రీహర్ష ఆచార్యులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఆచార్య తిరుమల గారి రచనలు వింటారు.

ప్రహరీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో వివిధ పంటల్లో వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు. వివరాలు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో వరి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తున్న వివరాలు. అక్టోబర్ మాసంలో అపరాల పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించిన వివరాలు. వానాకాలంలో విత్తిన కంది శాఖీయ దశలో ఉంది. అంతర కృషి ద్వారా కలుపు లేకుండా చూసుకోవాలి. మన రాష్ట్రంలో యాసంగిలో కందిని నీటి వసతి ఉన్న ప్రాంతాలలో సాగు చేసే అవకాశం ఉంది. యాసంగికి అనువైన కంది రకాలు WRG 65, WRG 53, WRG 255, TDRG 59, LRG 41, ICPL 87119, ICPH 2740, TDRG 4. విత్తే సమయం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు నల్ల రేగడి నేలలు మరియు ఎర్ర నేలలు అనుకూలం. విత్తన మోతాదు 5 నుండి 6 కిలోలు ఎకరాకు. విత్తే దూరం 45x90x10 సెంటీమీటర్లు వరుసలు. మొక్కల మధ్య దూరం, నేల స్వభావం ఇంకా వర్షపాతంను బట్టి విత్తుకోవాలి. ఎరువులు 20 కిలోల నత్రజని మరియు 50 కిలోల భాస్వరంను ఆఖరి దుక్కిలో వేయాలి. పైరు 30 నుండి 40 రోజులు ఉన్నప్పుడు మరో 20 కిలోల నత్రజన్ని పైపాటుగా వేయాలి. అంతర కృషి తొలిదశలో కంది పైరు పెరుగుదల తక్కువగా ఉంటుంది. మొదటి 2 నెలల వరకు తరచుగా గొర్రు, దంతి, గుంటక ద్వారా అంతర కృషి చేసి కలుపు నివారణతో పాటు భూమిలో తేమను కూడా నిలుపుకోవచ్చును. కలుపు యాజమాన్యం పెండి మిథలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. సెప్టెంబర్ మాసంలో సాగు చేసిన కంది పైరులో అంతర కృషి చేసుకోవాలి. యాసంగికి అనువైన పెసర మరియు మినుము రకాలు పెసర MGG 385, MGG 351, MGG 295, MGG 347, ఇంకా WGG 42, IPM 214, TM 96-2, MGG 389. మినుము MGB 1070, MBG 207, LBG 707, LBG 752, TBG 104, GBG 1, PU 31, MGB 1080. విత్తే సమయం పెసర ఇంకా మినుము సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు 7 నుండి 8 కిలోలు ఎకరాకు. విత్తన శుద్ధి 1 కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజెబ్ మందుతో విత్తన శుద్ధి చేసి తరువాత 5 గ్రాములు థయోమిథాక్సిమ్ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తితే తొలిదశలో ఆశించే రసం పీల్చే పురుగులు ఇంకా తెగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. చివరిగా విత్తే ముందు ఎకరానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అంతర కృషి పెసర మినుము పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 నుండి 30 రోజుల దశలో గొర్రు, దంతి ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉంటే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30% ఈసీ ఎకరానికి 1.0 నుండి 1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. శనగ దేశీ రకాలు నంది

జాతీయాల సెనగ 1, JB 11, JAKI 9218, JB 130, ధీరా నంద్యాల గ్రామ్ 49, నంద్యాల గ్రామ్ 452, నంద్యాల గ్రామ్ 776, నంద్యాల గ్రామ్ 857, నంద్యాల గ్రామ్ 1267. కాబూలీ రకాలు: KA 2, పూలెబి 95311, లామ్ శనగ 7, నంద్యాల గ్రామ్ 119, నంద్యాల గ్రామ్ 810, నంద్యాల గ్రామ్ 844, NBIG 844. విత్తే సమయం: అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు. విత్తన మోతాదు 34 నుండి 36 కిలోలు ఎకరాకు, దేశీ 40 నుండి 44 కిలోలు ఎకరాకు. కాబూలీ రకాలు: ఎరువులు 8 కిలోల నత్రజని, ఇంకా 20 కిలోల భాస్వరం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. కలుపు నివారణ: పెన్నిమిథాలిన్ 30% ఎకరానికి 1.0 నుండి 1.4 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే తగిన తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. అక్టోబర్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు: సోయా చిక్కుడు ప్రస్తుతం పంట విత్తిన సమయం ఇంకా రకాల కాల పరిమితిని బట్టి కీలకమైన గింజ గట్టిపడే దశ నుండి కోత సమయంలో ఉంది. గింజ గట్టిపడే దశలో బెట్టు పరిస్థితులు ఏర్పడినట్లయితే 15 రోజులకొకసారి 1 నుండి 2 నీటి తడులు ఇవ్వాలి. ప్రస్తుతం సోయాలో అక్కడక్కడా మసి, బొగ్గు తెగులు, ఇంకా రైజోక్టోనియా ఏరియల్ బ్లైట్ తెగుళ్లు ఆశించడం జరుగుతుంది. మసి, బొగ్గు తెగులు, పొడి వాతావరణం, భూమిలో తక్కువ తేమ శాతం, పోషకాలు, ఇంకా ఉష్ణోగ్రత 25 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ తెగులు మొక్క లక్షణాల పేర్లు కాండం మరియు కాయల మీద కనిపిస్తాయి. ఈ తెగులు పంటకాలం మొత్తం ఉంటుంది. ఈ తెగులు వ్యాపించినప్పుడు మొలకలు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కలు బలహీనపడి ఎండిపోయి చనిపోతాయి. ఈ తెగుళ్ల నివారణకు బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు నీటి తడులతో పాటు పైపాటుగా పోషకాలను కూడా అందించాలి. ఈ తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటే 2.5 గ్రాములు థియోఫానేట్ మిథైల్ 70 WP లేదా 0.6 మిల్లీలీటర్ల పైరోక్లోస్ట్రోబిన్ తో పాటు ప్లెక్సాపైరోక్సాడ్ లేదా 2.5 గ్రాముల టెబుకోనజోల్ 10%, ఇంకా గంధకం 65% WG లేదా 1 గ్రాము టెబుకోనజోల్ లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. పంట పూర్తి కాలం తర్వాత లేదా మొక్కలు పైన 95% కాయలు ఎండిన తర్వాత పంటను కోయాలి. పంట కోత సమయంలో గింజ తేమ శాతం 17 నుండి 18 ఉండేటట్లు చూసుకోవాలి. కోత తర్వాత పంటను అలాగే ఒకరోజు పొలంలో ఆరనివ్వాలి. ఒకవేళ మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే అదే రోజు కుప్ప వేయాలి. ప్రతిరోజు సాయంత్రం కుప్పలను టార్పాలిన్తో కప్పి ఉదయం తీసివేయాలి. కోత తర్వాత వీలైనంత తొందరగా నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసేటప్పుడు గింజ పగలకుండా తక్కువ వేగంతో నూర్పిడి చేయాలి. నూర్పిడి అనంతరం గింజలను 8 నుండి 10% తేమ వచ్చే వరకు బాగా ఎండబెట్టి కొత్త గోనె సంచుల్లో నిల్వ చేయాలి. అక్టోబర్ మాసంలో ప్రతి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు: ప్రస్తుతం పంట పూత నుండి కాయల అభివృద్ధి చెందే దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మొక్కలు నేలలోని పోషకాలు గ్రహించకపోవడం వలన వడిలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పైపాటుగా 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు పూత ఇంకా కాయలు ఏర్పడే దశలో జీవ సంరక్షక తడులు అందించాలి. వర్షాభావం వల్ల పత్తి పంటలో పైపాటుగా నత్రజని ఇంకా పొటాషియం ఇచ్చే ఎరువులను 60 నుండి 80 రోజుల సమయంలో తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. ప్రత్తి పంటలో పచ్చదోమ ఇంకా తామర పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్లు పిప్రోనిల్ లేదా 1.25 గ్రాముల డైఫెన్ థయూరాన్ లేదా 0.3 గ్రాముల ప్లోనికామిడ్ లేదా 0.75 గ్రాముల సల్ఫాక్సాఫ్లోర్ మందును 5 మిల్లీలీటర్లు 1500 PPM వేపనూనెతో పాటు లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి.

నాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపైనా చర్చించారు. కాగా ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్బంగా విశాఖ మెట్రో బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యాసంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్దసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాం.
0: క్షయ నిర్మూలనకు ప్రభుత్వం సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీసీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మీద అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళకు కూడా అన్నదానగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా గానీ, లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా గానీ, జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా గానీ, ఆఫీస్ అపార్ట్మెంట్ గానీ, ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్టాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు రాష్టాలకు చెందిన అధికారులు శిక్షణా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తూ,
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇతర రాష్టాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
1: యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావా, జావాస్క్రిప్ట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. గట్కేసర్ కాజీపేట్ మధ్య 110 కిలోమీటర్ల మేర 4 రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా వెళ్లే ఈ మార్గంలో యాదగిరిగుట్ట భక్తులకు, ఉద్యోగులు, విద్యార్థులకు మరింత సౌకర్యం కలుగుతుంది. జిల్లాలో 867 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో 9,40,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో మంజూరైన 9,861 ఇళ్లలో 5,200 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించి పరిశ్రమను ఆదుకోవాలని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్ సీఎంఆర్ పూర్తయ్యే వరకు కొత్త ధాన్యం కేటాయించవద్దని, మిల్లింగ్ ఛార్జీలను క్వింటాకు 150 రూపాయలకు పెంచాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్లో 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. ఇందుకోసం 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాస్త్రమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టరేట్ ఉద్యోగుల సమయపాలనపై యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావు ప్రత్యేక దృష్టి సారించారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కొత్త చేయూత పెన్షన్ల కోసం 18,308 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వితంతు పెన్షన్లకు 8,478 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులపై మండల స్థాయి ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరులో హరీష్రావు సమక్షంలో 150 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. జిల్లాలోని బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు న్యాయం చేస్తామని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. నష్టపరిహారం, పునరావాసంలో జాప్యం, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలపై ఫిర్యాదులతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోచంపల్లి సంప్రదాయ చేనేత వస్త్రాలు ఎంతో బాగున్నాయని తమిళనాడు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎస్ వెంకటేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో చేనేత సహకార సంఘం టూరిజం పార్కును సందర్శించి మగ్గాలు, వస్త్రాలను ఆయన పరిశీలించారు. పోచంపల్లి ఇకతో పాటు నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, గొల్లబామ్మ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో మహిళా రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ప్రారంభించి 92 మహిళా సంఘాలకు 8.28 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్లను పంపిణీ చేశారు. జిల్లాలోని సంస్థ నారాయణపురంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 183 మంది ఆపరేషన్లు ఎంపికయ్యారు. జిల్లాలోని 92 రైతు వేదికలకు సోలార్ పలకలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవనాల పరిస్థితిపై జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు కోరింది. సోలార్ ఏర్పాట్ల బాధ్యతను హాకాకు అప్పగించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కో రోజే 62.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, ఆత్మకూర్, గుండాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పత్తి, కంది వంటి మెట్ట పంటలకు ఊరట లభించింది. సిద్దిపేట జిల్లా ఎరవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎరవెల్లి వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం లేదని సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన విద్యార్థుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 79 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. వీరిలో 44 మంది స్కూల్ అసిస్టెంట్లు, 27 మంది ఎస్జీటీలు, కేజీబీలకు చెందిన 8 మంది ఉన్నారు.
0: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు

కార్మికులు ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కియే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ద సంసిద్ధతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ 2 రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2 లక్షల క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
చైనా స్మాష్ టేబుల్.

0: టెన్నిస్ టోర్నమెంట్ లో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఉదయతరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈరోజు 94వ వాయుసేన దినోత్సవం, 2026 భారత వాయుసేన దినోత్సవం థీమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ఫాలిబుల్ ఇంపోవియస్ అండ్ ప్రిసైజ్. భారత వాయుసేన అచంచలమైనది, అభేద్యమైనది, ఖచ్చితమైనది. ఈ థీమ్ వాయుసేన యొక్క విశ్వసనీయత, శక్తివంతమైన రక్షణ సామర్థ్యం, ఖచ్చితత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఆకాశంలో ఎగురుతున్న ప్రతి విమానం మనకు ఒక అందమైన దృశ్యంలా కనిపిస్తుంది కదా. కానీ అదే ఆకాశంలో దేశాన్ని కాపాడుతూ క్షణక్షణం అప్రమత్తంగా ఉండే మన వాయుసేన సైనికుల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేశ సరిహద్దులను కాపాడటానికి సైన్యం 3 విభాగాలుగా పనిచేస్తుంది. భూమిపై భారత సైన్యం, సముద్రంలో భారత నౌకాదళం, ఆకాశంలో భారత వాయుసేన. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వాయుసేన దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం. 1932లో ప్రారంభమైన భారత వాయుసేన నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా ఎదిగింది. మన వాయుసేన సైనికులు విధి ఎంత సాహసంతో కూడుకున్నదో. వేల అడుగుల ఎత్తులో అత్యంత వేగంతో ప్రయాణించే యుద్ధ విమానాలను నడుపుతూ దేశ భద్రత కోసం వారు చేసే సేవ నిజంగా అభినందనీయం కదా. యుద్ధ సమయాల్లో శత్రువుల నుంచి దేశాన్ని రక్షించటమే కాదు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా వాయుసేన ముందుండి ప్రజలకు సహాయం చేస్తోంది. వరదలు వచ్చినప్పుడు చిక్కుకున్న ప్రజలను రక్షించటం, భూకంపాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం, అవసరమైన ప్రాంతాలకు ఆహారం, మందులు, ఇతర సామాగ్రిని చేరవేయడం, ఇలా ఎన్నో సందర్భాల్లో వాయుసేన తన సేవాభావాన్ని చాటుకుంది. అయితే ఈ సైనికుల వెనుక ఉన్న కుటుంబాల త్యాగాన్ని కూడా మనం మర్చిపోకూడదు కదా. అందుకే వాయుసేన అంటే కేవలం విమానాలు కాదు, వాయుసేన అంటే ధైర్యం, వాయుసేన అంటే క్రమశిక్షణ, వాయుసేన అంటే త్యాగం. అన్నిటికంటే వాయుసేన అంటే దేశభక్తి. మన ఆకాశాన్ని కాపాడుతున్న ప్రతి వాయుసేన యోధుడికి ఈరోజు మన హృదయపూర్వక వందనం తెలుపుదాం. వారి ధైర్యానికి సెల్యూట్, వారి త్యాగానికి సెల్యూట్, వారి కుటుంబాల అంకిత భావానికి సెల్యూట్. ఆకాశమే హద్దుగా, దేశ రక్షణే లక్ష్యంగా భారత వాయుసేన ఎల్లప్పుడూ విజయపథంలో ముందుకు సాగాలని మనందరం కోరుకుందాం.

ఈరోజు మరో విశేషం ఏమిటంటే ప్రపంచ దృష్టి దినోత్సవం. మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూడగలగడం, మన కుటుంబ సభ్యుల ముఖాలను చూడగలగడం, ప్రకృతిని ఆస్వాదించగలగటం, ఇవన్నీ మనకు సాధ్యమవుతున్నాయంటే మన కళ్ళే కదా. అందుకే మన కళ్ళను ఆరోగ్యంగా కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కంటి ఆరోగ్యం, దృష్టి లోపాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మనలో చాలామంది కంటి చూపు తగ్గటం, కళ్ళల్లో మంట, దురద, నీరు కారడం వంటి సమస్యలను చిన్నవిగా భావిస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి కంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు. చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్త చాలా అవసరం కదా. పుస్తకాలు చదివేటప్పుడు ఇబ్బంది పడ్డం, టీవీ లేదా మొబైల్స్ చాలా దగ్గరగా చూస్తుంటారు, తరచూ కళ్ళను రుద్దుకోవటం, తరగతిలో బోర్డు కనిపించకపోవటం వంటి లక్షణాలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి. అలానే మన జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎక్కువసేపు మొబైల్ చూడడం, కంప్యూటర్, టీవీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. తగినంత వెలుతురులో చదువుకోవాలి. పోషకాహారం తప్పనిసరి. కళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కంటి సమస్య వచ్చినప్పుడు స్వయంగా మందులు లేదా కంటి చుక్కలు వాడకుండా కంటి వైద్యుడిని సంప్రదించాలి. కంటి చూపు తగ్గటం పెద్దవారిలో మాత్రమే వస్తుందని అనుకోవడం కూడా తప్పే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా దృష్టి సమస్యలు రావచ్చు. అందుకే కళ్ళని కాపాడుకుందాం, దృష్టిని పదిలంగా ఉంచుకుందాం, ప్రపంచాన్ని మరింత అందంగా చూద్దాం.

మన కళ్లకు సమస్య వచ్చిన తర్వాత చికిత్స కోసం ఎదురు చూడటం కంటే సమస్య రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది కదా. మన కళ్లను మనం కాపాడుకుందాం, మన కుటుంబ సభ్యుల కంటి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకుందాం. కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదిద్దాం. కళ్ళు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది కదా. అందరికీ ప్రపంచ దృష్టి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఉదయ తరంగంలో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఎంజిన్ గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కట్టెపోగు శ్రీధర్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని దేన్ని అంటారండి?
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తున్న వైద్యం కాదు. అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది అల్లోపతి మందులు వాడుతున్న పేషెంట్లందరూ కూడా దాంతోపాటుగా ఇతర వైద్య విధానాలు, అంటే అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, నేచురోపతి కావచ్చు, అలాంటి ఇతర వైద్య విధానాలను కలిపి అల్లోపతితో పాటు కలిపి వాడుకునేదాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటాం. ఇది సమగ్రంగా ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం అనమాట. అంటే ఒక జబ్బు వచ్చిందని చెప్పి ఆ జబ్బుని ఒక ఆర్గాన్ కి, ఒక శరీరంలో ఒక భాగానికి జబ్బు వచ్చిందని చెప్పి ఆ శరీరంలో ఆ పర్టికులర్ ఆర్గాన్ కే కాకుండా ఒక వ్యక్తిని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ వ్యక్తిని పూర్తిగా ఆరోగ్యవంతంగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అంటే మామూలుగా చెప్తుంటారు డాక్టర్ గారు, యూనివర్సిటీ లెవెల్లో కూడా విద్యాభ్యాసంలో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అని, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి అని చెప్తారు.
1: అవును.
0: సో అలాగే వైద్య వృత్తిలో కూడా తరతరాలుగా వైద్య వృత్తిలో వాడుతున్న విధానాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ ని ప్రైమ్ మోటోగా పెట్టుకుని చేయడం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని వచ్చి అంటారా?
1: అవును. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ద అడ్వాంటేజ్, అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజే అది. ఒక పేషెంట్ ని నేను కాలికే డాక్టర్ ని నేను లేదంటే ఇంకొక ఆర్గానికే డాక్టర్ని అన్నట్లుగా కాకుండా సమగ్రంగా ఆ పేషెంట్ ని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడం ఎలాగా, ఏం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా అవుతాడు అనేది మీరు అన్నట్లుగా అన్నింటినీ కూడా కలిపి ఎందులో బెస్ట్ ఉందో తీసుకొచ్చి పేషెంట్ కి ఇచ్చి ఆ పేషెంట్ ని ఆరోగ్యవంతుడిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అయితే ఇందులో ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేయాల్సినప్పుడు ఒక విధానానికి ఇంకో విధానానికి కాంట్రాడిక్ట్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా డాక్టర్ గారు?
1: ఖచ్చితంగా. అందుకే డాక్టర్ రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉండాలి,
0: నిష్ణాతుడై ఉండాలి.
1: ఏ డాక్టర్ అయితే రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉంటారో, లేదంటే ఒకవేళ మూడుట్లో క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అయితే మూడుట్లో బెస్ట్ ఏముందో పేషెంట్ కి అందించగలరు. ఇంకా రకరకాల వైద్య విధానాల్లో నాలెడ్జ్ ఉన్న డాక్టర్ అయితే మిగతా అన్నిట్లో కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందులో ఈ వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గుతుంది అనే నాలెడ్జ్ ఆ డాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ చెప్పగలుగుతారు. అందుకని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఎప్పుడైనా పేషెంట్ కి రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అందించగలుగుతారు. ఈ రోజులు ఏం జరుగుతుందంటే పేషెంట్ అల్లోపతి మందుల కోసం అల్లోపతి డాక్టర్ ని కలుస్తారు, హోమియోపతి మందుల కోసం హోమియోపతిని కలుస్తారు,
0: అలాగే ఆయుర్వేద మందుల కోసం ఆయుర్వేద
1: కలుస్తారు. ఇప్పుడు యువతలు ఈ డాక్టర్ ఏం చేస్తున్నారు, అవతల ఆ డాక్టర్ కి తెలియదు, ఆయన ఏం చేస్తున్నారు ఈయనకు తెలియదు. ఇప్పుడు సమన్వయకర్త ఎవరు లేకపోవడం వల్ల, ఎవరు ఏం చేస్తున్నారు పేషెంట్ తెలియకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు, పేషెంట్ ఇబ్బందుల్లోనూ పడచ్చు.
0: డాక్టర్ గారు గమనిస్తుంటాము, ఒక పేషెంట్ ఒకవేళ అలోపతి తీసుకున్నప్పటికీ కూడా ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు అన్నట్టు ఒక ఆర్గాన్ అన్నట్టు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వము తను ఏ మెడిసిన్స్ వాడుతున్నాడో చెప్పడు. అలా ఒకే పేషెంట్ కి ముగ్గురు డాక్టర్లు వేరువేరుగా రాసినప్పుడు ఒకే వ్యక్తికి తీసుకున్న మెడిసిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
1: ఖచ్చితంగా.
0: మీరు అలోపతిలో అటు MBBS చేసి అలాగే హోమియోపతిలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మీ రెండు వైద్య విధానాల్ని పేషెంట్స్ కి ఉపయుక్తంగా చేసే ప్రయత్నంలో ఏ రకంగా ట్రీట్ చేస్తారు?
1: మీరు ఇక్కడ రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి, అల్లోపతిలో ఒక పల్మనాలజిస్ట్ ని, ఒక కార్డియాలజిస్ట్ ని, ఒక ఆర్థోపెడిస్ట్ ని కలిసిన పేషెంట్ విషయం మాట్లాడారు. రెండోది అల్లోపతి మరియు హోమియోపతి విషయం మాట్లాడారు. మొదటి విషయానికి వస్తే, ఒక పేషెంట్ ఎప్పుడైనా కూడా ఒక పల్మనాలజిస్ట్ ను, ఒక కార్డియాలజిస్ట్ ను, ఒక ఆర్థోపెడిస్ట్ ను లేదంటే ఇంకొక డాక్టర్ ని విడివిడిగా కలవడం వల్ల మీరు అన్నట్లుగా ఆ పేషెంట్ కి ఎవరు ఏం రాస్తున్నారో తెలియకపోతే, మిగతా డాక్టర్స్ కూడా ముందు డాక్టర్స్ ఏమి రాస్తారో తెలియకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా పేషెంట్ ఫస్ట్ ఫిజిషియన్ తో మొదలు పెట్టాలి. ఫిజిషియన్ ఈస్ ద స్పెషలిస్ట్ ఫర్ అడల్ట్స్. పిల్లలకి పీడియాట్రిషియన్ ఎలాగో స్పెషలిస్ట్, పెద్దలకి ఫిజిషియన్ స్పెషలిస్ట్. ఫిజిషియన్ తో మొదలు పెడితే ఫిజిషియన్ చేతుల్లో పేషెంట్ ఉంటే ఎప్పుడు ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఫిజిషియన్ అన్ని ఆర్గాన్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ కాబట్టి, ఎమర్జెన్సీస్ కూడా డీల్ చేసే డాక్టర్ కాబట్టి ఫిజిషియన్ తో మొదలు పెట్టిన పేషెంట్ కి సమస్య ఎప్పుడు రాదు. ఫిజిషియన్ అవసరం అయితే కార్డియాలజిస్ట్ కి పంపిస్తారు, కార్డియాలజిస్ట్ ను చెప్పి నేను తీసుకుని పేషెంట్ ట్రీట్ చేస్తారు. అలాగా పేషెంట్ ఒక పద్ధతిలో వెళ్ళాలి, అలా వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమి రాదు. ఇది మొదటి విషయం. రెండోది, మనం అల్లోపతి హోమియోపతి విషయాన్ని తీసుకుంటే, అల్లోపతిలో ఇవ్వాల్సిన మందులు అల్లోపతిలో తీసుకుంటూ హోమియోపతిలో ఉన్న మందులు

0: హోమియోపతిలో తీసుకుంటూ పేషెంట్ మెరుగవ్వచ్చు. ఇలా చేయాలన్నా కూడా ఒక పేషెంట్ ఖచ్చితంగా రెండూ తెలిసిన డాక్టర్ చేతిలో ఉంటేనే ఆ పేషెంట్ కి అల్లోపతిలో ఆ డాక్టర్ ఏమిస్తున్నారో తెలుసుంటుంది, ఏ మందులు ఇస్తున్నారో తెలుసుంటుంది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుంటుంది, వాటితో ఏ హోమియోపతి మందులు కలపాలో తెలుసుంటుంది, ఈ హోమియోపతి ఇస్తున్నప్పుడు ఏ అల్లోపతి మందులు ఇవ్వాలి ఏ ఇవ్వకూడదు అనేది నాలెడ్జ్ కూడా డాక్టర్ ఉంటుంది. కాబట్టి రెండిట్లోనూ నిష్ణాతులైన డాక్టర్ మాత్రమే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ని అందించగలుగుతారు. అది అల్లోపతి ప్లస్ హోమియో కావచ్చు, అల్లోపతి ప్లస్ ఆయుర్వేద కావచ్చు, ఏదైనా కావచ్చు.
1: డాక్టర్ గారు, మీ వైద్య అనుభవంలో అటు హోమియోపతిని అలోపతిని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఎటువంటి కేసెస్ లో మీరు సక్సెస్ రేట్ ఎక్కువగా చూశారు?
0: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అల్లోపతి తోటి హోమియోపతి తోటి కనుక, అంటే ఈ కలయికతో గనక చేస్తే దాదాపు అన్ని జబ్బుల్లో కూడా మనము సక్సెస్ రేట్ చూడొచ్చు. హోమియోపతి కూడా అల్లోపతి లాగే ఒక పరిపూర్ణమైన వైద్య విధానం. అందులో కూడా ప్రతి జబ్బు కూడా కావలసిన మందులు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని జబ్బులు, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే బర్న్ డౌన్ కేసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ఎండ్ స్టేజ్ కి డామేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ESRD అంటాము, ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాము, కిడ్నీస్ రెండు పాడైపోయి ఉంటాయి, పూర్తిగా అవి షట్ డౌన్ అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. అలా ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన తర్వాత మనము హోమియోతో పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు. అందుకని అలాంటి పేషెంట్స్ ని అల్లోపతిలోనే పెడతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ అడిగితే ఆస్కారం ఉంటే, పేషెంట్ మేలవుతారు హోమియోతో ఇంకా కూడా అవకాశం ఉంటే, అలాంటి పేషెంట్స్ కి మాత్రమే అల్లోపతితో జతపరుస్తాం హోమియోపతిని. ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే ఎందులో బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన కేసెస్, ఇంకా హోప్లెస్ అన్న కేసెస్ లో హోమియో పెట్టం కానీ అల్లోపతి చెప్తాము. రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా అక్యూట్ కేసెస్ అండ్ క్రానిక్ కేసెస్ రెండుట్లో కూడా, అంటే తరుణ వ్యాధులు దీర్ఘ వ్యాధులు అని తెలుగులో చెప్తాం కదా, ఈ తరుణ వ్యాధులు అంటే కొంతకాలం ఉండి వెళ్ళిపోయే ఈ తరుణ వ్యాధుల్లో ప్రతి వ్యాధి కూడా హోమియోల మందు ఉంది. అలాగా తరుణ వ్యాధులు ఏవైనా కూడా, అంటే కొద్ది కాలమే ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే వేరే జబ్బులు కావచ్చు, తరుణ కాలంలో ఉండే వ్యాధులన్నీ కూడా హోమియోలో కూడా తగ్గుతాయి. దీర్ఘకాలం వ్యాధులకు వస్తే, దీర్ఘకాల వ్యాధులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, మిగతా వ్యాధులన్నింటిలో, అంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, SLE కావచ్చు, అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ SLE, కిడ్నీస్ డామేజ్ అయిపోయిన తర్వాత కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో, లేదు అంటే పైల్స్ కావచ్చు, హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఆస్మా కావచ్చు, COPD కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు బెటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు నార్మల్ అయిపోయింది. అలాగా ఏ జబ్బు అయినా కూడా ఇనీషియల్ స్టేజెస్ లో హోమియో గనక అల్లోపతి ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా చక్కని ఫలితాన్ని మనం పొందొచ్చు,
1: బెటర్ రిజల్ట్స్ వస్తాయంట.
0: Yes.
1: డాక్టర్ గారు, అల్లోపతిలో సింప్టమ్స్ ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు, అంటే ఏ రకమైన సింప్టమ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ సింప్టమ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు, అలాగే హోమియోపతిలో దాని రూట్ కాజ్ వెతికే ప్రయత్నం చేస్తారంటారు, రెండు పద్ధతిని ఏ రకంగా మేము మేలవించుకుంటానంట.
0: అల్లోపతి విషయానికి వస్తే ఒక ఫిజిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఏం చేస్తామంటే పేషెంట్ కున్న సింప్టమ్స్ ని మేనేజ్ చేస్తాము, అండ్ వీ విల్ గివ్ ద బాడీ టైమ్ టు రెస్పాండ్స్. శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, అది జబ్బుని ఫైట్ చేసి, జబ్బుని అధిగమించి పేషెంట్ రికవర్ అవడానికి అవకాశం ఇస్తాము. ఇలాగా పేషెంట్ రికవర్ అవుతారు, అప్పటి వరకు పేషెంట్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము, అవసరమైన మిగతా ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇస్తాము, అవసరమైతే ICUలో పెట్టి కూడా ట్రీట్ చేస్తాం. అయితే హోమియో విషయానికి వస్తే, హోమియో పనిచేసే పద్ధతి ఏంటంటే, అది శరీరంలో ఉన్న జబ్బుని అది రూట్అవుట్ చేస్తుంది, వేళ్లతో సహా అది పెకలించి వేస్తుంది, అంటే జబ్బు పోవాలి, హోమియో వాడితే జబ్బు పోవాలి బాడీలోంచి, అది హోమియో సిద్ధాంతం. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది, మందులు వాడే కొద్దీ పేషెంట్ స్లోగా మెల్లగా రెస్పాండ్ అవుతారు. అల్లోపతిలో పేషెంట్ నాకు అర్జెంటుగా నాకు సింప్టమాటిక్ రిలీఫ్ కావాలి, తొందరగా నేను రెస్పాండ్ అవ్వాలి, నాకు పని ఒత్తిడి ఉంది అని ఇట్లా చెప్తూ ఉంటారు పేషెంట్స్, అలాంటి వారికి ఖచ్చితంగా అల్లోపతి ఇస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏమో అలా కాదు, నాకు జబ్బు పూర్తిగా పోవాలి, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కావాలి అంటారు, అలాంటి వారికి హోమియో సజెస్ట్ చేస్తాం. కొంతమంది అలా కాదు, నాకు రెండూ కావాలి, నాకు త్వరగా తగ్గాలి, జబ్బు పోవాలి, మీ ఇష్టం మీరేం చేస్తారో అని దే విల్ పుట్ ద బాల్ ఇన్ అవర్ కోర్ట్, అలాంటి వాళ్ళకి ఐ టెల్, నేనేం చెప్తానంటే మీరు అల్లోపతిలో అవసరమైన మందులు వాడుకోండి, హోమియోలు వాడుకోండి అంటాను. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బును తీసుకున్నాం అనుకోండి, అల్లోపతిలో అవసరమైన మందులు వాడుతూ క్రమక్రమంగా హోమియో కూడా జతపరిచిన తర్వాత క్రమక్రమంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది, RA ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది, అది మనం చూస్తాం. ప్రతి నెల కూడా నేను టెస్ట్ చేయిస్తాను, ప్రతి నెల కూడా ఎంత డౌన్ అవుతుందని చూసుకుంటూ హోమియోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ, అల్లోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అది బాగా డౌన్ అయిన తర్వాత అల్లోపతి మందుల్ని స్లోగా ఆపేయడం జరుగుతుంది, విత్డ్రా చేస్తాం. కరెక్ట్, విత్డ్రా చేసి తర్వాత పేషెంట్ ఓన్లీ హోమియో మీద మాత్రం ముందుకు తీసుకెళ్లి జబ్బు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత స్టాప్ చేసేస్తాం. ఈ విధంగా సింప్టమ్ ని మేనేజ్ చేయడానికి అల్లోపతి వాడుతూ, జబ్బును అప్రూవ్ చేయడానికి హోమియోని వాడుతూ, మెల్లగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత క్రమంగా అల్లోపతిని తగ్గిస్తూ హోమియోలో ముందుకు తీసుకెళ్లి జబ్బు తగ్గాక అది కూడా ఆపేయచ్చు.
1: డాక్టర్ గారు, ఈ కేస్ టేకింగ్ అల్లోపతిలోను హోమియోపతిలోను వేరువేరుగా ఉంటుందంటారు, ఎలా ఉంటుందండి?
0: అల్లోపతి అనేది జనరల్ గా పేషెంట్ ఒక సింప్టమ్ కాంప్లెక్స్ తో వచ్చినప్పుడు, ఆ సింప్టమ్ కాంప్లెక్స్ తోటి ఏం

0: డయాగ్నోసిస్ వస్తుంది. ఈ జబ్బు ఏంటి అని ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. అది డయాగ్నోస్ చేయడానికి సిమ్టమ్సే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి పరీక్షలన్నీ చేసి జబ్బును డయాగ్నోస్ చేస్తాం. జబ్బును డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ మనం ఇస్తాము. సో గైడ్ లైన్స్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ వెళ్లిపోతూ ఉంటుంది. సో అల్లోపతిలో ఒక పేషెంట్ కనుక వస్తే, ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తో వస్తే, ఆ సిమ్టమ్ కాంప్లెక్స్ మనకు డయాగ్నోసిస్ కు ఉపయోగపడుతుంది. ఆ డయాగ్నోసిస్ నుంచి పేషెంట్ మనము ఈ జబ్బు ఉందని చెప్పి లేబుల్ చేస్తాము, దానికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్లిపోతాం. హోమియోలో అలా కాదు. హోమియోలో ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తోటి ఒక పేషెంట్ వస్తే, అంటే దగ్గు జలుబు జ్వరం ఈ సిమ్టమ్స్ ఒక పేషెంట్ వస్తే, అలా నలుగురు పేషెంట్లు కూడా నాలుగు రకాల మందులు బయటకు వస్తాయి. వాళ్ళ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత హోమియోలో ఏంటంటే వారిని సమగ్రంగా చూస్తాం. అంటే వారి మనసు, మైండ్, తర్వాత వారి ఫిజికల్ సిమ్టమ్స్, తర్వాత వారి యొక్క బాడీ తీసుకునేటువంటి జనరల్ సిమ్టమ్స్ అని కూడా ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ తీసుకుంటున్నప్పుడు రోగిని వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఫిజికల్ సిమ్టమ్స్ ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని అంటే జనరల్ సిమ్టమ్స్ ని బట్టి అనాలిసిస్ చేసి వాళ్ళకి మందిస్తాం. అలా అనాలిసిస్ చేసి ఇచ్చిన మందు మాత్రమే ఆ పేషెంట్ పనిచేస్తుంది. అంతేగాని జ్వరం వచ్చింది కదా, నువ్వు ఒక పారాస్టమాల్ తీసుకొని, మన అల్లోపతిలో చెప్పినట్టుగా అందరికి ఒక మందు హోమియోలో రాదు, ఉండదు. కాబట్టి హోమియో కేసు పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఒకటే జ్వరంతో నలుగురు వచ్చినా కూడా వాళ్ళ తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. సో కేసు టేకింగ్ చాలా డీప్ గా తీసుకోవాలి.
1: సో ఒకవేళ ఒక ఇంట్లో ఒకే రకమైన జబ్బు ఉన్నప్పటికీ కూడా హోమియోపతిలో వారి వారి సిమ్టమ్స్, అంటే మీరు అన్నట్టుగా మానసికమైన సిమ్టమ్స్, శారీరకమైన సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, అలాగే వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూసి హోమియోపతి మందు డిసైడ్ చేస్తారు.
0: రైట్.
1: బట్ ఇమీడియట్ గా రిలీఫ్ కోసము అప్పుడుండే వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి అలోపతి మెడిసిన్స్ వాడుతూ, ఎప్పుడైతే దాన్ని రూట్అవుట్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు రెండింటిని మెజర్ చేసుకుంటూ అలోపతి మెడిసిన్స్ స్లోగా గ్రాడ్యువల్ గా విత్డ్రా చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఆ రోగం రూట్ అవుట్ అయినంత వరకు వాడి ఆ తర్వాత అది కూడా ఆపేయచ్చండి.
0: అబ్సల్యూట్లీ రైట్.
1: డాక్టర్ గారు, ఆహారపు నియమాలు, పద్ధతులు గానీ, అలవాట్లు గానీ వ్యాధి నివారణలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్స్ వారి ఆహారపు అలవాట్ల వల్లనే చాలా జబ్బులు తెచ్చుకుంటున్నారు. పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది ఖచ్చితంగా అడుగుతాం. పేషెంట్ కు ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళ తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుపట్టాలి. వాట్ ఆర్ ద ట్రబుల్స్, దేని వల్ల వచ్చిందని చూడాలి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు, గుడ్ ఫ్యాట్ తీసుకోరు, బ్యాడ్ ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటారు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్, డాల్డా ఇలాంటివి తీసుకుంటారు. కొంతమంది ఫైబర్ సరిగా తీసుకోరు, అందువల్ల కార్బ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, షుగర్ ఉన్నవి తీసుకున్న వాళ్ళు, స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఒబీస్ అవుతూ వెళ్తారు, ప్రోటీన్ తీసుకుని వాళ్ళు మాల్ నరిష్డ్ అవుతారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తాము, ఫైబర్ తీసుకుని వాళ్ళు కాన్స్టిపేషన్ కి వెళ్తారు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఇది చూస్తున్నాం ఈ మధ్యన. అన్ని జబ్బులకు కూడా అన్ని సందర్భాల్లో డైట్ అడగడం మంచిది. సమయాభావం వల్ల డాక్టర్స్ అడగలేకపోవచ్చు, కానీ అడగడం మంచిది. హోమియో విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, మీరు తినే డైట్ ప్రాపర్ గా ఉండాలని చెప్తాము. పాత రోజుల్లో అయితే మసాలాలు మానేయండి, కాఫీ మానేయండి, కర్పూరం తినొద్దు, ఇలాంటివన్నో చెప్పేవాళ్ళం. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి, కేసును బట్టి చెప్తున్నాము, ఎందుకంటే హోమియో ఎట్టి సందర్భాల్లోనైనా పనిచేస్తోందని తేలింది. ఈ విధంగా డైట్ విషయంలో అల్లోపతిలోను, హోమియోపతిలోను పేషెంట్ కి డాక్టర్ గైడ్ చేయాలి.
1: ఇలా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ తమ వంతు బాధ్యతగా ఏ రకమైన సింప్టమ్స్, ఏ రకమైన విషయాలు డాక్టర్ దగ్గర చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి?
0: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి, అంటే ముఖ్యంగా అల్లోపతి, హోమియోపతి తో కలిపి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సమస్తం చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, హోమియోపతి విషయానికి వచ్చేసరికి హోమియో పేషెంట్ యొక్క మానసిక సిమ్టమ్స్ ని చాలా లోతుగా తీసుకుంటుంది. ద మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ చూసింగ్ ద రెమెడీ. మందును మనం సెలెక్ట్ చేయడానికి హోమియోపతిలో మానసిక సిమ్టమ్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కాబట్టి హోమియోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏది కూడా దాచుకోకుండా, అరమరిక లేకుండా పేషెంట్ ఖచ్చితంగా డాక్టర్కి అన్ని విషయాలు కూడా చెప్పాలి. వాళ్ళు చేస్తున్న విషయాలు అన్ని చెప్తేనే పేషెంట్ గురించి సమగ్ర అవగాహన డాక్టర్కి వస్తుంది, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయతరంగంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి స్వాతి కిరణం. చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కెవి మహాదేవన్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

శ్రోతలకు ఈ రోజు ప్రసారం కాని కార్యక్రమాలు మరోమారు గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రమణమూర్తి గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగ సహకారం శ్రీ కాపా శ్రీనివాసరావు. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు, సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాత్ మై ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली के यशोभूमि में 10वीं इंडिया मोबाइल कांग्रेस का उद्घाटन करेंगे. वस्तु और सेवा कर जीएसटी परिषद की 57वीं बैठक आज नई दिल्ली के भारत मंडपम में होगी. भारत ने अमेरिका और 13 अन्य देशों के साथ मिलकर प्रमुख विनिर्माण क्षेत्रों में वैश्विक अतिरिक्त क्षमता और उत्पादन की समस्या से निपटने के लिए संयुक्त मंत्री स्तरीय बयान पर हस्ताक्षर किए. बॉलीवुड के दिग्गज अभिनेता नाना पाटेकर नहीं रहे, 75 वर्ष की आयु में आज गोवा में

కేదార రాగంలో ఎండి రామనాథన్ రచన. అది కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మరివేర దిక్కెవ్వరయ్య రామ. షణ్ముఖ ప్రియరాగం ఆదితాళంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.

షణ్ముఖ ప్రియ రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచనది. కార్యక్రమంలో చివరిగా వినండి, కాణవేండేమో కాణవేండామో శ్రీరంజనీ రాగం తిస్రగతి ఆదితాళంలో పాపనాశం శివన్ రచన.

శ్రీరంజని రాగంలో పాపనాశం శివన్ రచన. అది మీరింతవరకు శ్రీ ఎన్ రామమూర్తి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగ సహకారం శ్రీ కాపా శ్రీనివాసరావు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. హద్దులు లేని విస్తరణ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ కార్యక్రమం టెలికాం, డిజిటల్ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని, సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై ప్రతిబింబిస్తుందని ప్రతినిధులు వెల్లడించారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. జీఎస్టీ వివాదాల పరిష్కారం, చిన్న వ్యాపారాలకు పన్ను నిబంధనల భారం తగ్గించడం, ఈ కామర్స్ ఎగుమతుల ప్రక్రియలను సులభతరం చేసే 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికపై ఇందులో చర్చిస్తారు. భారత వైమానిక దళం 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం అనే ఇతివృత్తంతో సాగుతున్న ఈ వేడుకల వేళ వైమానిక దళం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, గతంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఐఏఎఫ్ సార్వభౌమాధికార సామర్థ్యాన్ని నిరూపించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. ఓటు, సీటు, చోరీ, పేటెంట్ కాంగ్రెస్దేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాజ్యాంగబద్ద సంస్థ అయిన సీఈసీపై దాడి సరికాదని, ఓటర్ల జాబితా అంశాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చిక్కుకున్న తెలంగాణ వాసులను కేంద్రం తిరిగి రప్పిస్తోంది. ఎంపీ ధర్మపురి అరవింద్, ఎన్ఆర్ఐ కమిటీ నాయకులు జరిపిన సంప్రదింపులతో శేఖర్, రాజశేఖర్, తిరుపతితో పాటు శని బుధవారాల్లో మరో 7 బాధితులు క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాల నివారణకు రాష్టంలో 4E ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ విధానం అమలు చేయనున్నట్టు డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. బాధితులకు తక్షణ అత్యవసర వైద్యం అందించడంతో పాటు రహదారిలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు. ప్రముఖ నటుడు నానా పటేకర్ గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. నానాకు 75 ఏళ్లు. స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించి వైద్యులు కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిందా, క్రాంతివీర్, వెల్కమ్ వంటి చిత్రాలతో హిందీ, మరాఠీ సినిమాల్లో ఆయన విశేష గుర్తింపు పొందారు. హైదరాబాద్ వేదికగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భారత్, విదేశాలకు చెందిన 48 మంది ఆర్చర్లు 6 జట్లుగా ఏర్పడి పోటీ పడనున్నారు. ఈ క్రీడా లీగ్ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 18వ తేదీన జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి చిత్రగీతం వింటారు. జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలో
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి సమయం 9:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆర్యాటు చిత్రం కోసం కేకే పండపాట, రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అష్టాచమ్మ చిత్రం కోసం శ్రీకృష్ణ పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం కొంతకాలం
4: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్నీ తానై,
3: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి.
4: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఈ పూట ప్రసారం కానీ కార్యక్రమాలు మరోమారు గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం యువాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి యు సాయిశ్రీప్రద గారి గాత్రం వింటారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ శివదాస్ స్వామి గారిచే భజన్సు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయస్థ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవల పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ బలం యువతలోని నైపుణ్యాలేనని, దానివల్లనే హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. సామాజిక బహిష్కరణలపై నిజామాబాద్లోని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ బృందానికి బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలకగా, గ్రామాభివృద్ది కమిటీలపై అరాచకాలపై బాధితులు, ప్రజా సంఘాల నాయకులు లిఖితపూర్వకంగా మౌఖికంగా కమిషన్కు వివరించి విజ్ఞాపనలు అందించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలియజేశారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సిపిసిబి ఆమోదించినటువంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు సేవ్ డెమోక్రసీ పేరిట చలో లోక్ భవన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ నుండి లోక్ భవన్ వరకు జరిగే ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననుండగా, ఈ కార్యక్రమాన్ని విజయ

ప్రభావవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ భారత్లోనే తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. 2027 ఆగస్టు నుంచి బిజినెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో తరగతులు ప్రారంభించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమిరిటస్ భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను అందించనుంది. విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో రొమేనియాకు చెందిన ఎడ్వర్డ్ అయోనెస్కు బెర్నాడెట్ జోడీపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిక్స్డ్ డబుల్స్ జోడీగా నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి ఆట చిత్రం కోసం కార్తిక్ చిత్ర పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చక్రం. చిత్రం కోసం శ్రీనివాస్ చక్రవర్తి పాడిన పాట, రచన సీతారామ శాస్త్రి, సంగీతం చక్రి.

రచన సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌత. చిత్రసీమలో ఇప్పుడు వినండి చైతన్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. రచన ఏం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్. చిత్రసీమలో ఇప్పుడు వినండి రోబో. చిత్రం కోసం జావిత అలీ చిన్మయి పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇంతవరకు మీరు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 10వ భారత మొబైల్ కాంగ్రెస్ను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వెలువడింది.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి యు సాయి శ్రీపాద గారి గానం వింటారు. ముందుగా

ముందుగా మీరు విన్న ఆ పాట అమ్మలాలి పాటే. రచన డాక్టర్ డి కామేశ్వరరావు. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ రికేందర్ శ్రీనివాస్, తబలాపై శ్రీ రికేందర్ అజయ్బాబు. ఇప్పుడు వినండి వందనం చేయన. రచన డాక్టర్ ఎన్ రాము, క్షమించాలి, రచన డాక్టర్ ఎన్కే రాము. వాద్య సహకారం కీబోర్డుపై శ్రీ రికేందర్ శ్రీనివాస్, తబలాపై శ్రీ ఆర్ అజయ్బాబు.

యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి యు సాయి శ్రీపాద గారి గానం వింటున్నారు. చివరిగా వినండి. హృదయ వీణ, రచన డాక్టర్ ఎం పద్మిని, వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ శ్రీనివాస్, తబలాపై శ్రీ ఆర్ అజయ్ బాబు.

ఇంతవరకు మీరు యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి యు సాయి శ్రీపాద గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం తబలాపై శ్రీ ఆర్ అజయ్బాబు, కీబోర్డుపై శ్రీ ఆర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సుగమ్ సంగీత్. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ శివదాస్ స్వామిగారి భజనలు వింటారు. ముందుగా వినండి భజోరే భయ్యా, సంత్ కబీర్ దాస్ గీతరచన. వాద్య సహకారం సారంగిపై శ్రీ మొహమ్మద్ అస్లాం ఖాన్, హార్మోనియంపై శ్రీ రాజేంద్ర సింగ్ పవార్, తబలాపై శ్రీ ఎస్ దీపక్రావు.

సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ శివదాస్ స్వామిగారి భజనలు వింటున్నారు. చివరిగా మరొక సంత్ కబీర్దాస్ గారి గీతరచనలో వినండి, భజోరే భయ్యా రామ్ గోవింద్ హరి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్రమోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
1: దేశ్ కే హర్ జిలే తక్ 5G కనెక్టివిటీ పహుంచ్ చుకి హై. ఆజ్ 5.5 లాఖ్ సే అధిక్ బేస్ స్టేషన్ భారత్ మే హై, జహాన్ సే 5G నెట్వర్క్ ఆపరేట్ కర్ రహా ఔర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2022 కి తులనా మే 10 గుణా బడి.
0: కేంద్ర సమాచార ప్రసార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
2: IMC 2018 talked about connecting, creating and innovating. And the Prime Minister has always insisted that technology must permeate not only the last village but reach every single citizen.
0: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ, ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ, కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతో దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరిందా, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైలు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర్య సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం ప్రజా

0: భాగస్వామ్యం సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: 1980 अप्रैल का एक दिन,
1: क्या करेगी इनका तू?
2: क्या करूंगी? गमकुआ इधर बना।

बेटी तू बर्बाद हो गई, तेरी दुनिया हमेशा के लिए उजड़ गई बेटी।

0: और गांव की संकल्प की धनी जुझारू महिलाओं ने यह साबित कर दिया है कि अगर आप ठान लें तो सब कुछ संभव है।
1: एनसीईआरटी వారి ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10. ఇక తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చెలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇండీ కూటమి టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సిపిఎం, సిపిఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్భవన్కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో జరిగిన డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సాంకేతిక, ఆర్థిక సేవలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు. 1996లో హైదరాబాద్లో ప్రారంభమైన డిఈ షా వృద్ధి నగరంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోపోలిస్లో ఏర్పాటు చేస్తున్న సంస్థ కొత్త కార్యాలయానికి స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు ప్రతిపక్ష నేతలపై అణిచివేతకు వ్యతిరేకంగా వీధుల నుంచి పార్లమెంటు వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ప్రజల ఉద్యమమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. 5,420 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం, కరెంటు కోతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ఖండించారు. యాదాద్రి ప్లాంట్కు బొగ్గు కేటాయింపులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలు లేకుండా చూడాలని కోరారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటం, సామాజిక సంస్కరణల కోసం జయప్రకాష్ నారాయణ్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్దత, ఆదర్శాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై 1,108.27 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాన ఆలయానికి 598.98 కోట్లు, అనుబంధ అభివృద్ది పనులకు 349.67 కోట్లు, మూసి ఒడ్డున రోడ్డు నిర్మాణానికి 159.62 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా అచ్చంపేట మండలంలో ఎలివేటెడ్ కారిడార్, సబ్స్టేషన్ నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హే

కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ బెంగళూరు ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుందని, ప్రాంతీయ అభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటి వరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళ్తుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతో కూడుకుని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో బంగ్లాదేశ్ వంటి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ప్రతిపక్షాలు రోడ్లకి నిరసనలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని, వీధి పోరాటాల ద్వారా వ్యవస్థలను బలహీనపరచవద్దని సుభాష్ హితవు పలికారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. వివిధ జోన్ల నుంచి అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాత జీవో ప్రకారం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, సాధారణ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ పరిశీలకులు యోగిత రాణా, కలెక్టర్ హరిత కాగజ్ నగర్ జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 90.3% హియరింగ్ పూర్తయిందని, మిగిలిన ఓటర్ల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి 10 రోజుల్లో తుది ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాలా జనరల్ హైదరాబాద్ కార్యాలయం ద్వారా ఇండియా పోస్ట్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ డాక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సేవలకు సంబంధించిన సమస్యలను ఈ నెల 14 సాయంత్రం 5:45 లోపు తపాలా లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో అక్టోబర్ 11 జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పాల్గొననుంది. సెబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బాణం గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈ నెల 11 నిర్వహించే 12వ తెలంగాణ రాష్ట స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్న తెలిపారు. జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వినాయక కాలనీలో నిర్వహించిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 2026-27 సంవత్సరానికి మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో దాదాపు 3.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో 26 జిన్నింగ్ మిల్లులు, 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల కార్మిక భవనంలో మాట్లాడిన ఆయన, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండి కూటమి ఈరోజు చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ

0: మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితాలోకం.

0: రహస్యవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవల పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి.
1: వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన ఉరితాడు నవల గురించి నేను రాసిన సమీక్ష మీకు వినిపిస్తాను. వాసిరెడ్డి సీతాదేవి గారు మొత్తం 44 నవలను ప్రచురించారు. ఆమె రాసిన 11 నవలలు ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆమె రాసిన నవల మరీచికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో నిషేధించింది. కానీ ఆమె కోర్టులో ప్రభుత్వంతో పోరాడి తన పుస్తకాన్ని విడుదల చేయించుకున్నారు. ఆవిడ రాసిన మట్టి మనిషి ఆమె రాసిన ఉత్తమ నవలల్లో ఒకటి. దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్ 14 భారతీయ విదేశీ భాషల్లోకి అనువదించింది. అనేక విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఆమె నవలలు కొన్ని చలనచిత్రాలుగా నిర్మించబడ్డాయి. ఆమెకు 5 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. సీతాదేవి గారు పిల్లల కోసం పనిచేసే ప్రభుత్వ సంస్థ అయిన జవహర్ బాలభవన్కు డైరెక్టర్గా పనిచేశారు. ఆమె 1985 నుండి 1991 మధ్యకాలంలో సినీ సెన్సార్ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు. ఎన్నో సామాజిక అంశాలతో రాసిన ఆవిడ నవలలు పాఠకులలో ఆసక్తితో పాటు ఆలోచనలను కూడా రేకెత్తిస్తాయి. కథాంశం ఏదైనా కథనం నడిపే తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది. అలా నేను చదివిన ఆవిడ రచనలలో ఉరిత్రాడు నవల నాకు చాలా నచ్చింది. ఆ నవలలో కూడా రచయిత్రి స్పృశించిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ నవలలోని కథానాయక తల్లి పాత్ర కనకం ద్వారా అప్పటి సమాజ తీరుతెన్నులు కట్టుబాట్లు గురించి మనకు తెలియజేస్తాయి. భర్త లేడని, డబ్బు లేదని, ఉన్న 2 ఆడపిల్లలు గుండెల మీద కుంపట్లు అన్న భావన ఆమెది. తన చిన్నపిల్ల కస్తూరి పెద్దపిల్ల కరుణ కన్నా అందమైనది, అందువల్ల ఎవరో ఒకరికి కరుణను కట్టబెట్టేయాలి, అప్పుడు చిన్నమ్మాయి పెళ్లి త్వరగా అవుతుందన్న భావం ఆమెది. అక్క పెళ్ళైతే గాని తన దవదని చెల్లి కస్తూరి చాలా నిరసనగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకు కరుణ చాలా బాధపడుతూ ఉంటుంది. కనకం బాగా డబ్బు గల తన అన్నయ్య తనకేమైనా సహాయం చేస్తాడని ఎంతో ఆశ పెట్టుకుని వెడుతుంది. కానీ నౌకర్లు, చాకర్లు, ఇంద్రభవనం లాంటి ఇండిళ్ళు, కాపలా కుక్కలు, ఇల్లు పట్టుకున్న క్లబ్బులు వంటి తిరిగే వదిలిగారు, హాస్టల్లో ఉన్న పిల్లలు, ఈ కుటుంబ పరిస్థితి చూసి అన్నగారి క్షణం తీరికలేని హోదా దర్పం చూసుకుని డబ్బున్న వాళ్ళకి తన బాధలు పంచుకునే సమయం మనసు ఉండదని అర్థమైపోయి ఎందుకు వెళ్ళానో అనుకుంటూ అవమాన భారంతో తిరిగి వచ్చేస్తుంది. అసలే అందమైన చిన్న కూతురికి షోకులంటే తగని మక్కువ అని ఆ పిల్లం ఏమాత్రం తయారైనా కూడా ఎవరి కళ్ళల్లో పడకూడదని తెలియని భయాందోళనతో తరచు చేయి చేసుకోవడం చేస్తూ ఉంటుంది. తనకి జరిగే పెళ్లి చూపుల్లో చెల్లి కస్తూరి కనిపించకూడదని ఆమెను దాచేస్తారు. తను నచ్చకపోతే ఒకరి బరువైనా కూడా దించుకోవచ్చని తన అన్నయ్య విశ్వం తల్లి మాట్లాడుకుని చెల్లెలు కస్తూరిని చూపించడం కరుణ హృదయాన్ని పగిలిపోయేలా చేస్తాయి. చివరకు పెళ్లి చూపులకు వచ్చిన రాఘవరావు చిన్నపిల్ల కస్తూరిని కట్నం లేకుండా చేసుకోవడం కరుణ మనసుకి ఎంతో విఘాతపరుస్తుంది.

ఉంది. తనకన్నా చిన్నదానికి తన కోసమే తెచ్చిన వరుణ్తో జరిగే పెళ్లికి మౌనంగా పెళ్లి పనులను చక్కబెడుతుంది. అన్నగారి విశ్వం తన ఆఫీసులో తనతో పాటు పనిచేసే అమ్మాయి శారదను పరిచయం చేస్తాడు.

పిల్లలు వయసు వచ్చి స్నేహాలు చేసి షోకులు నేరిస్తే పెళ్లి కాదన్న పిచ్చి భయం తల్లిది. వాడు చెడిపోకముందే ఎవరో ఒకరికి ఇచ్చేసి చేసేద్దామని తపనే కానీ తల్లికి పెద్ద కూతురు కరుణ మనసు కొంచెం కూడా తెలుసుకోకుండా కష్టపెట్టడం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రచయిత్రి అప్పటి పేదరికంతో ఉన్న కన్న తల్లుల మనస్తత్వాన్ని, అప్పటి సామాజిక పరిస్థితిని కళ్ల ముందు ఆవిష్కరిస్తారు. నల్లగా ఉన్న తనకు పెళ్లి కావడమే అందరికీ సమస్య. ఎవరైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, తనను చేసుకుంటాడని ఎవరొచ్చినా కాదనకూడదు అన్నంత విరక్తి, విసుగు కరుణకు వచ్చేస్తాయి. అందుకే తనను చేసుకోవడానికి ఒప్పుకున్న సుబ్బారావు తల్లికి అన్నగారికి ఏమాత్రం నచ్చకపోయినా నేను చేసుకుంటాను అని పెళ్లికి సిద్ధమవుతుంది. ఈ సంబంధం కరుణ చెల్లెలు కస్తూరి భర్త రాఘవరావు తీసుకొస్తాడు. ఎలాగో కరుణకి సుబ్బారావుతో పెళ్ళవుతుంది. కనకమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. ఆడపిల్లల బాధ్యత తీరిందని ఆనందిస్తుంది. కరుణ కాపురానికి వెళ్లిన ఏడాదికే అతని దురలవాట్లు, రాక్షసత్వం ఎదుర్కొంటూనే ఉంటుంది. తనకు పెట్టిన బంగారం అమ్మేసి పెళ్లికిచ్చిన కట్నం డబ్బులన్నీ వాడేసుకుని తనను చిత్రహింసలు పెడుతున్నా, ఒంటి మీద సిగరెట్ మాత్రం పెట్టి పైశాచికత్వం చూపిస్తున్నా ఓర్చుకుంటుంది. కానీ తాగుడు కోసం తాళి కూడా ఇమ్మంటే ఎదురు తిరుగుతుంది. తన మెడలోని తాళిని తెంచుకుని బయటకు నెట్టి తలుపులు వేయడంతో నిరుత్తరాలైపోతుంది. అతనికి తనకి ఉన్న ఒకే ఒక బంధం తాళి. అది తెంపేసుకుని పొమ్మన్న భర్తకు తనకి ఏ బంధం లేదు. అక్కడ ఏ బంధంతో ఉండాలి అని ప్రశ్నించుకుంటుంది. పుట్టింటికి చేరిన కరుణను తల్లి కనకం చాలా నిరాదరణగా చూస్తుంది. అసలు ఏమైందో కనుక్కోకుండా కాపురాన్ని వదిలేసిన కూతురు గురించి లోకం ఏమనుకుంటుందో అన్న బాధ, కాపురాన్ని వదిలి పుట్టింటికి ఆడపిల్ల రాకూడదు అన్న తల్లి మనస్తత్వం కరుణకు బాధ కలిగిస్తుంది. కరుణ వదిన శారద మాత్రం ఆడబడిచి ఎంత దుఃఖంలో ఉందో గమనించి ఊరడించి ధైర్యం చెప్తుంది. జరిగిన విషయాలన్నీ కూడా అన్నగారి విషయం తెలుసుకుని సహృదయంతో అవన్నీ మర్చిపోయి చదువుకోమని ప్రోత్సహిస్తాడు. తాళి లేకుండా ఉండరాదని కూతురు మెడలో పసుపుకమ్ము కట్టిన తాడు కనకమ్మ బలవంతంగా వేస్తుంది. ఒకరోజు కరుణ అన్నయ్య విశ్వానికి చెల్లెలు కస్తూరి భర్త రాఘవరావు కరుణ కాపురం గురించి ప్రశ్నిస్తూ ఉత్తరం రాస్తాడు. విశ్వం పట్టించుకోడు. సుబ్బారావును తీసుకొస్తున్నాను, కరుణను కాపురానికి మరలా పంపించు, లేకపోతే నా పరువు పోతుందని ఇంకో ఉత్తరం రాస్తాడు. కస్తూరి కూడా అక్కను ఉద్దేశించి నువ్వు మొగుడిని వదిలేస్తే నా మొగుడు నన్ను వదిలేస్తాడు అని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే తల్లి మొగుడన్నాక మాత్రం కొట్టకుండా ఉంటాడా, ఏదో సర్దుకుపోవాలి అంటుంది. అన్న వదిలిని మాత్రం కరుణ ఇష్టానికే వదిలేస్తారు. కరుణకి ఇష్టం లేకుండా పంపం అని అనగానే రాఘవరావు నా మాటకు విలువ లేనప్పుడు నీ ఇంకో చెల్లిని కూడా ఇంట్లోనే ఉంచుకో అని అనగానే కస్తూరి కనకమ్మ చేసే డ్రామా అంతా ఇంత కాదు. ఇదంతా చూసి కరుణ తనకి ఇష్టం లేకపోయినా కూడా కాపురానికి వెడతాను అంటుంది. వాడు అంత దుర్మార్గుడని తెలిసి కూడా మీ చెల్లెలు మరిది ఆడిన నాటకం నమ్మేసి వెడుతున్నావా అని వదిన శారద కన్నీరు పెడుతుంది. అలా వెళ్లిన కరుణ నెల తిరగకుండానే సూట్ కేసుతో పుట్టింటికి వస్తుంది. ఇదివరకులా కుమిలిపోతో రాదు, నిలువెళ్ళిన దహించుకుపోతో వస్తుంది. ఎప్పటిలాగే తల్లి ఏడుపులు తిట్లు వదిన ఓదార్పోయాక మీ అందరి నుండి వీడుకోలు తీసుకుందామని వచ్చాను. ఈసారి ఈ తాడి నేనే తెంపి అతని మొహాన్ని కొట్టి వచ్చాను అంటుంది. అది విని తెల్లబోయిన వదినకు తల్లికి చెప్తుంది, నా తల్లిలో మాతృప్రేమ ఇంకిపోయింది. ఈ ఇంట్లో ఉంటే నా చెల్లి కాపురం కూలిపోతుంది. ఈ ప్రపంచం అతి విశాలమైనది. ఎక్కడో అక్కడ ఏదో చోటు నాకు దొరుకుతుంది. పనులు చేసుకుని నా బ్రతుకు నేను బతకగలను. ఒళ్ళమ్మి నా మొగుడిని పోషించడం కంటే నన్ను నేను పోషించుకోవడానికి ఏం చేసినా తప్పులేదు. ఒక ఆఫీసర్ దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి తీసుకొచ్చి సిగరెట్స్ తెస్తానని చెప్పి వెళ్ళిపోతే ఆ వచ్చినవాడు నన్ను బలవంతం చేయబోయాడు. వాడిని చేతికి అందింది కొట్టి తరిమేశాను. అతనికి లొంగలేదని రాత్రంతా చిత్రహింస పెట్టాడు. ఉరితురాడులా ఈ తాడి నా ఊపిరి తీసేస్తుంటే తెంపి అతని మొహం మీద కొట్టొచ్చాను అని అక్కడి నుండి తల్లి వదిన వారిస్తున్నా కూడా ఇంటి నుండి ఒంటరిగా బయటకు వచ్చేస్తుంది కరుణ. ఎటువంటి పరిస్థితుల్లో ఆడది వైవాహిక జీవితాన్ని భర్తను వదులుకుని ఈ ఒంటరి ప్రపంచంలోకి అడుగెడుతుందో, ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఈ నవల తెలియజేస్తుంది. తన వల్ల ఎవరూ బాధపడకూడదని, మనసుకి ఎంత బాధ కలిగినా మౌనంగా తల్లి చెల్లెలు భర్త మరిది సమాజం ఎన్ని రకాలుగా బాధ కలిగించినా ఓచుకోగలిగింది. కానీ భర్త వేరే వాళ్ళతో ఉండలేదని ఒళ్ళంతా గాయాలు చేస్తుంటే తిరగబడింది. ఈ నవలాకాలం వేరు, అప్పుడు తల్లులు వేరు, అప్పుడు సమాజం తీరుతెన్నులు కట్టుబాట్లు వేరు. తమ కూతురు బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నా తమ పరువు తీయకుండా ఆమె ప్రాణాలు తీసేసుకుంటే అదంతా తమ పెంపకం అని అనుకునే కనకమ్మ లాంటి వాళ్లే ఎక్కువ ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు కరుణ లాంటి స్త్రీలు లేరు.
ఉన్న తమ కష్టాల కారణమైన భర్తలను వారు కట్టిన ఉడుతురాడు లాంటి తాళిని తీసిపారేసి విముక్తులవుతారు, కానీ తమ జీవితాలను నాశం చేసుకోరు. ఏది ఏమైనా వాసిరెడ్డి సీతాదేవి గారు స్త్రీ

0: స్వేచ్ఛమూలాంశంగా చాలా రచనలు చేశారు. అవన్నీ చదువుతుంటే స్త్రీలలో తమ గురించి తాము ఆలోచించుకోగల చైతన్యం కలిగింది, తమ జీవితాలను కష్టాల నుండి కాపాడుకోగల ధైర్యం కలిగిందని నాకు అనిపించింది. ఏది ఏమైనా వాసిరెడ్డి సీతాదేవి గారి రచనలు చాలా ఆలోచింపజేస్తాయి.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవల పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. కార్యక్రమంలో ఇప్పుడు నల్లూరి రమ్యశ్రుతి గారు పాడిన లలిత గీతాలు.

శ్రీమతి టి వాణిశ్రీ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు కదా. ఈనాటి వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ watergov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఆదాబ్, యే ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మై అసదుల్లా. وزیراعظم نریندر مودی نے کہا ہے کہ سرکار 25 کروڑ طلبہ کو مختلف ڈیجیٹل اور آن لائن تعلیمی پروگراموں کے ذریعے باہم منسلک کرے گی. وزیراعظم نے کہا کہ 5.5 لاکھ سے زیادہ

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కస్తూరి కన్నడ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?

0: అంతా మంచుకున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: నాన్న.
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక ప్రధాన ప్రయత్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటర్లను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా కూటమి డూ ఆర్ డై పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు టాప్ ఇండియా కూటమి నేతలతో కలిసి సమావేశమవ్వాలని భారత రాష్టపతి ద్రౌపది ముర్మును కోరినట్లు ఆయన తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండి కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని

డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నియామకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతోపాటు 2023 నియామక చట్టంపైన పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని ప్రశ్నించారు. తెలంగాణ బలం యువతలోని నైపుణ్యాలేనని, దానివల్ల హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్టం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలిపారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సిపిసిబి ఆమోదించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ భారత్లోనే తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. 2027 ఆగస్టు నుంచి బిజినెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో తరగతులు ప్రారంభించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమోరిటస్ భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను అందించనుంది. విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్ల రావడంతో పాటు ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 కావస్తోంది. ఇంతటితో ఈ పూట ప్రసారం సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చెలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక ప్రధాన యత్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాంకేతికత అనేది సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఓటర్లను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా కూటమి డూ ఆర్ డై పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాల్సిందిగా రాష్టపతి ద్రౌపది ముర్మును కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో పాటు 2023 నియామక చట్టంపైన పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుబట్టడం సరికాదన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపెచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 37, భద్రాచలం, మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది.

ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ, శ్రీ కుంటార్ రాజకుమార్ బృందం ఆలపించిన ఒగ్గు కథ మొదటి భాగం వింటారు.

చెప్పబోయ కథ రత్నకళ పుష్పలత కథ. పెద్దపల్లి జిల్లా రావపూర్ గ్రామం కుంటా రాజకుమార్ కళాబృందం వారిచే ఒకటో భాగం ప్రారంభము.

ఒక నగరము లోపల భూచక్రాగిరి పట్టణం అంటే పేరు గల్ల పట్టణము. ఆ పట్టణాన్ని పరిపాలన చేసేవాడు కీర్తి చక్రవర్తి. నడుముళ్ళ ఉన్నది రాజుల కచ్చీరు. నాగో కచ్చీరు మీద కూర్చొని నాగో సత్య పరిపాలన చేస్తున్నాడు కీర్తి చక్రవర్తి. దానము చెడని పదార్థము, ధర్మము చెడని పదార్థం అని దానము చేస్తాడు, ధర్మము చేస్తాడు కీర్తి చక్రవర్తి. రాజు సంగతి కచ్చరి కాడ ఉందని ఇంటి కాడ ఉన్నది అమ్మవారు నీలవతి పరమ ప్రతివతరాలు ప్రాతి

ఉన్నది, బంగారం ఉన్నది, పసిరి ఉన్నది, వాళ్ళకు పదార్థం ఉన్నది, గాని అమ్మవారు నీలావతి కడుపులో బల పుత్ర సంతానము లేక కలకల కలకల కన్నీరు తీస్తున్నది ఆ నీలవతి. నడిగుళ్ళు ఉన్నది రాజుల కచ్చేరి మీద, నా భర్త రాజ్యమేలు తండ్రి దేశమేలు తండ్రి, గడి అయితే నా భర్త ఇంటికి వస్తాడని భర్త రాకర కొరకు అమ్మవారు ఎప్పుడు ఎదిరి చూస్తున్నదో. నా భర్త వచ్చినాక నా భర్తను ఒప్పించి మెప్పించి కోటి పుణ్యక్షేత్రాలు ఎదిగి, కొల్లారుకు పనులు కట్టి, పుణ్యక్షేత్రాలు ఎదిగి, పూజలు కట్టి, నా కడుపు లోపల ఒక్క కొడుకు నన్న ఒక్క బిడ్డనన్న ఓడి కట్టుకున్న తల్లిని కావన్నాని అమ్మవారు భర్త రాకడు కొరకు ఎప్పుడు ఎదురు చూస్తున్నదో. నడిగుళ్ళ కచ్చరి కడ రాజ్యమేలింటి కీర్తి చక్రవర్తి, బొమ్మంత పొద్దెక్కే భోజనములు వెళ్ళాయి, ఆఖంత పొద్దెక్కే అన్నములు వెళ్ళాయే, ప్రధానులకు రాజ్యము దేశం అప్పయప్పి, నేను పోయి వచ్చరాక రాజ్యం పైలము దేశం పైలము, దానం మరవకుండ్రి ధర్మం మరవకుండ్రి, దానము చెరని పదార్థము ధర్మము చెరని పదార్థమా అని. ప్రధానులకు రాజ్యము దేశం అప్పయప్పి, నాగో భవనాల వేడికి బయలెళ్ళి వస్తున్నాడు కీర్తి.

0: సంబరమైంది, సంతోషమైంది, నవగాయ పిండి వంటలు వేసింది, నాలుగు రకాల పచ్చళ్ళు వేసి భర్తకన్నం పెట్టంగానే కీర్తి చక్రవర్తి కడపారాన్నం తిన్నాడు. రామా నీలవతి తిన్నాడు, నేను వచ్చిన కిలకిల కిలకిల కిలకిల నవ్వుకుంటా వచ్చేదానివి. చిలికల్ల ముఖం సిన్న ఉచ్చుకున్నాము, అవుసల్ల ముఖం ఆడిపోయి ఉన్నదే దేవి. నా అర్థాంగివి నీవు ఈ సంపురమైన గడియ లోపల ఏది కోరుకుంటా గదిస్తా, ఏవుగా ఉన్నో కోరుకోవే ఓ నీలవాతి.
1: రామా
2: రాధా ప్రాణేశ్వర.

కొడుకులు బిడ్డలు లేకపోతుందని పోతనున్నది నీలావతి. రాజ్యాన రాజుకు గుండెలకు వెళ్ళువానే కార్యాలు తల్లువానే. నా భార్య నీలవతి ఎండి అడగలేదు, బంగారం అడగలేదు, బంగులాలు అడగలేదు, భవంతులు అడగలేదు. కొడుకుల బిడ్డల సంతానం అడగబట్టే భార్య కోరిక నెరవేర్చనోడు. భర్త భర్తే కాదు, భర్త కోరిక నెరవేర్చంది భార్య, భార్యే కాదు. ఓ సతికి పతి అన్నారు, పతికి సతి అన్నారు. ఓ బావ నీలావతి, నీకు కొడుకుల మీద కోరికలున్నప్పుడు, బిడ్డల మీద ప్రమలున్నప్పుడు, తిరుపతి శ్రీరంగం ఓనంది మానంది కాశీ గయాయముల వాళ్ళ సప్తేడి యాత్ర తిరగాలే. అది మన ఇంట్లో ఉన్న ఏడు వృధాసులను ఎంబడి పెట్టుకొని ఇండల్ల ధనమంతా బండ్లల్లో పోసుకొని, బండికి బారెడ్లు బంగారు గొలుసు

0: ఏడు మండ్ల ధాన్యం పట్టుకొని పుణ్యక్షేత్రాలు ఎరిగి పూజలు కట్టి ఆ పుత్ర సంతాన బలము తెచ్చుకోవమ్మా. ఓ నీలవాతి
1: భర్తను ఒప్పించి మెప్పించి అమ్మవారు ఇళ్ళల్లో ధనం బండ్లల్లో పోసుకొని పూజా సమా

అగో రాను రాను తల్లి వచ్చే తో లోపల ఒక శివుని గుడి కనబడ్డదయ్యో. ఏ దేవుడైతే సంతాన పలవిచ్చింది కావాలే, ఎక్కడ మొక్కుతే గక్కడే దేవుడు అన్నారు. ఎయ్యంగ ఎయ్యంగ ఒక రౌతు పొయ్యంగ పొయ్యంగిద్దమన్ను అన్నారు. ఏ పుట్ట లోపల ఏ నాగన్న ఉన్నడు, ఏ సెట్టి విని ఏ పిట్ట ఉన్నదో, ఏ పిట్ట మనసు లోపల ఏమో ఆలోచన ఉన్నది వాళ్ళకేమెరికా. ఆగో శివుని గుళ్ళను ఒక శుద్ధి వేసి, గుళ్ళల్ల పూయలు వేసి, శంకరుని వరాన ఒక్క కొడుకును ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది ఆ కన్న తల్లి. కొడుకు బిడ్డ ఉట్టంగానే తల్లి ఆనందపడ్డది, రావు సంబరపడ్డాడు, ఊరంతా పండగ చేసిండ్రు. ఆగో 21 దినం నాడు కొడుకు పేరు ఏమరత్న కలమారాజు, బిడ్డ పేరు పుష్పలాతంట. ఆగో పిలగన్ల పేరు పెట్టుకున్నారయ్యా ఓ లోకులాలా. ఆగో తొట్టెలు గట్టి తొట్టెల్ల పిలగన్ల వండబెట్టి కన్న తల్లి ప్రేమతోటి జోలపాట వాడతనాని.

నెల్లు మూడు నెలల పిల్లెప్పుడయిందో మూడు నెలల నాటికి ఆగో ఆ తల్లి నీలవతికి ఆగో అటువంటి ఏనాడు సత్యలోకాన బ్రహ్మకు ఎంపిండి యమలోకాన యముడు కాయగోసినప్పుడు ఆగో నీలవతికి ఆ గడియ లోపల ఆగో

0: భర్త చేతులు పెట్టి హాగో విల విల విల విల ప్రాణం విడిసింది అనిలవాతి
1: కొట్టుకొని అమ్మవారు ప్రాణ విడవంగానే ఇద్దరు పసవిల్లలు ఎప్పుడు చూస్తున్నారో గుండెలకు వెళ్ళవన్నాయి కార్యాలు తల్లవాని. రాజు కన్నీరు వెట్టంగా ఏడుగురు దాశకాంతలు ఏడుతండ్రు. పట్టణములు ఉన్న ప్రజలందరు ఏరవచ్చిండ్రు. అయ్యో తల్లి ప్రాణం పోయిందని ఐదుగురు ముత్తైదులు వచ్చిండ్రు. అమ్మా నీకు బంగారు సావు దొరికింది, భర్త ఉండగా భార్య చచ్చిపోతుంది, బంగారు సావు అంటారు తల్లి అని అమ్మవారుకు స్నానం పోసిండ్రు. కాళ్ళకు పారాను పెట్టిండ్రు, నొట్టికు బొట్టు పెట్టిండ్రు, గదవల నిండా గంధం పెట్టిండ్రు, రూపాయలు బొట్టు పెట్టి ఒక కంగవాడు వాళ్ళ బియ్యం పోసి డప్పు సప్పుళ్లతోటి ఆడగట్టి ప్యాడల వండ పెట్టి అగో కాట్నాల గడ్డలకి ఎత్తుకపోతున్నారు అని లవతిని. కాట్నాల గడ్డలకి ఎత్తుకపోయి మూడు బాటల గడదింపుడు గల్లం వేసి కాట్నం పేరిసి కాట్నం లోపల కన్న తల్లిని వండుకోబెట్టి ఇద్దరు పిల్లలను ఎత్తుకొని రాజు కీర్తి చక్రవర్తి

పిల్లగాళ్ళకి వచ్చింది రాజ్యాన్ని రాదు కీర్తి చక్రవర్తి పిల్లగాళ్ళని ఎప్పుడు సాదుకుంటున్నాడో. మూడొత్తుల బిట్టకు పెట్టిండు, ఐదో నాడు పక్షికి పెట్టిండు, తొమ్మిదో నాడు సిన్న కర్మ, పదకొండవ దినం నాడు పెద్ద కర్మ వేసి నాకు భార్య లేదిగా నేను రాజ్యమేల ఇద్దరు పిల్లగాళ్ళను సాది పెంచి పెద్ద చేస్తానా అని అచ్చీరు బంధు పెట్టి కొడుకు రత్నకల రాజును బిడ్డ పుష్పలతను ఏడుగురు దాసోళ్ళ బంధు పెట్టి ఏడుగురు ప్రధానులంటే మంత్రులకు రాజ్యం అప్పయెప్పి ఇద్దరు కొడుకును బిడ్డను సాది పెద్ద

0: పల్లలు చదివిస్తే తల్లి లేదన్న బాధ ఒక్కనాడు చూపించలేదు పిలగన్నకు. స్కూల్ బడి లోపల ఆగో ఏడెళ్ళ పిల్లలు పెరుగుతున్నారు, ఇద్దరు పిల్లలు ఏడెళ్ళ పిల్లగన్లు బడి కాడ ఉన్నారు, కచ్చరి కాడ ఎవరు లేరు, ఏడుగురు మంత్రులు రాజ్యాన్ని కాపాడుతండ్రు, మేడల్ల రాజు ఉన్నాడు. వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని, వీళ్ళ కథ ఇక్కడ ఉండని, అదే భూచక్రగిరి పట్నం లోపల ఆగో మరి ఏమి జరుగుతున్నది చూడుండ్రి ఓ పెద్దలానా.
1: భూచక్రగిరి పట్టణం లోపల పంట పొలాలను అడవి అన్య ప్రాణులు వచ్చి పాడి అయ్యవట్టే, ఆగో పంటలను రక్షించే నాదుడు మన రాజు, మన రాజ్యాన రాజు, లేకపోతే ఈ రాజ్యం అంగడైపోతుంది, ఈ దేశం అంగడైపోతుంది. రాజును వేట మార్గానికి ఒమ్మందామని ఆగో రాజు వేడికి బయలుదేరి వస్తున్నారు ఆ ఊరి ప్రజలు. రాజా కీర్తి చక్రవర్తి.

0: మీరింతవరకు రత్నకళ పుష్పలత కథ, శ్రీ కుంట రాజేష్ కుమార్ బృందం ఆలపించిన ఒగ్గు కథ మొదటి భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళ నాలుగు, శ్రద్ధగా వినుండు ఈ మంత్రాన్ని.

0: బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్పి చరణ్ సునీత గానం చేసిన చంద్రబోసు గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.

ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్టు వాడకం. ఈ అంశం గురించి డాక్టర్ కె చరణ్ తేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త గారు, రైతులు మరియు శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్టు వాడకం. ప్రకటన విన్నారు. చిత్రగీతాలలో తర్వాత చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట, చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.

సోగ్గాడే చిన్ననయన ఈ చిత్రం కోసం హరిహరన్, కౌసల్య పాడిన పాట, అనూప్ రూబిన్స్ సంగీతానికి రామజోగయ్య శాస్త్రి స్వరాలు కూర్చారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 5:06:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు 6:50 దేశవాళీ కార్పు పిల్లల చేపల ఉత్పత్తి మరియు యాజమాన్యం గురించి శాస్త్రవేత్త రవీందర్ గారు అందించే వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోన్ఇన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత సిద్ధత మరియు కంపోస్ట్ వాడకం గురించి పాలెం పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె చరణ్ తేజ్ గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ అనుసంధానకర్తగా శ్రీ పివిజి సతీష్ వ్యవహరిస్తారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక గురించి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 కరెంట్ అఫైర్స్ బై ఆర్ఎన్యూ. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 కరెంట్ కంట్రీవైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన ఆలోచన, రాయప్రోలు మన్నారు కృష్ణారావు గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవి నవరత్న మాలిక స్తోత్రం, దేవి కీర్తనలు వినవచ్చు. 6:30 పొలం పనులు. అక్టోబర్ మాసంలో వరి పంటలో చేపట్టవలసిన పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ జి సాయన్న. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సుపథం, అనంతరం ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్కి సమస్య వస్తే. ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 9:03 వికాస తరంగిణి. 9:15 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రంలో ప్రసారమవుతుంది. 11:03 ఆత్మార్పణం నాటకం ప్రసారమవుతుంది. మణిపురి రైటర్ శ్రీ మహతం చరణ్ సింగ్, తెలుగు చేత శ్రీమతి కె రాజేశ్వరి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళలు బాలికల పరిరక్షణ.

0: రక్షణ సాధికారత కోసం 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న డాక్టర్ మమత రఘువీర్ ఆచంట గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నత పాఠశాల వికారాబాద్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ శ్రీ కుంట రాజకుమార్ బృందం వాలిచే ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 6:50 వ్యవసాయ సూచనలు. అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటలో వ్యవసాయ పనులు శాస్త్రవేత్తల వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం యాసంగిలో కందిపంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాణిక్యమణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి అనురాధ. ఇక 7:45 వికసిత భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్టు ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 పాత సినిమా పాటలు మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ये आकाशवाणी है. अब आप मोहम्मद शफीक से इलाकाई खबरें सुनिए. वजीर ज़राअत तुमल नागेश्वर राव ने कहा है कि हुकूमत रियासत में ज़रई मैकेनाइजेशन स्कीम शुरू करने के लिए तैयार है. इंडिया इत्तेहाद की जानिब से मुनक़िदा चलो लोक भवन प्रोग्राम के दौरान पुलिस ने मुतअद्दिद क़ायदीन को गिरफ्तार कर लिया. बीजेपी के रियासती तर्जमान एनवी सुभाष ने इल्ज़ाम लगाया है कि कांग्रेस और इंडिया इत्तेहाद आईनी इदारों के खिलाफ गलत प्रोपेगेंडा कर रहे हैं. और महकमे मौसमियात ने कहा है कि जुनूब मगरबी मानसून की वापसी के बायस रियासत भर में दर्ज हरारत में इजाफा हुआ है. रियासत में ज़रई मैकेनाइजेशन स्कीम के आगाज के लिए हुकूमत तैयार है. रियासती वजीर तुम्मल नागेश्वर राव ने कहा है कि मरकज़ की जानिब से रहनुमा उसूल मौसूल होते ही मुस्तहिक किसानों का इंतखाब शुरू कर दिया जाएगा. उन्होंने बताया कि माली साल 2026-27 के लिए स्कीम के तहत 147,99,00,000 रुपए मुख्तस किए गए हैं. एससी और एसटी किसानों को 60%, जबकि बीसी और दीगर किसानों को 40% सब्सिडी फ्राहम की जाएगी. उन्होंने कहा कि सब्सिडी की रकम बराह रास्त किसानों के बैंक खातों में जमा की जाएगी. किसानों को अपनी पसंद की इम्पैनल्ड कंपनी से ज़रई आलात खरीदने की सहूलत भी फराहम की जाएगी. वज़ीर ज़राअत के मुताबिक स्कीम के तहत 37 अकसाम के ज़रई आलात दस्तियाब कराए जाएंगे. उन्होंने हुकाम को हिदायत दी कि छोटे और मामूली दर्जे के किसानों को फ़ायदा पहुँचाने के लिए FPOs के ज़ेर इंतज़ाम कस्टम हायरिंग सेंटर्स कायम करने के इम्कान का जायजा लिया जाए. तुमल नागेश्वर राव ने अहदेदारों को हिदायत दी कि किसानों की राय हासिल करते हुए स्कीम पर मजीद मौसर अंदाज में अमल दरामद किया जाए. SIR के अमल में मुबैना बेजाबतियों के खिलाफ इंडिया इत्तेहाद की जानिब से चलो लोक भवन प्रोग्राम का इनेकाद किया गया. मरकजी चीफ इलेक्शन कमिश्नर ज्ञानेश कुमार के इस्तीफे का मुतालबा करते हुए सेव डेमोक्रेसी के नाम से बड़े पैमाने पर एहतजाज किया गया. नेकलेस रोड पर वाक़ इंदिरा गांधी के मुजस्मे से लोक भवन तक बड़ी रैली निकाली गई. तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर महेश कुमार गौड़, रियासती वजरा पुन्नम प्रभाकर, वाकिटी श्रीहरी, अजहरुद्दीन, पोंगुलेटी श्रीनिवास रेड्डी और दीगर रहनुमाओं ने रैली में शिरकत की. रैली में बड़ी तादाद में कांग्रेस और CPI के कारकुनान शरीक हुए. एहतजाजी रैली शुरू होने के कुछ ही देर बाद पुलिस ने मुदाखलत करते हुए इसे रोक दिया. पुलिस ने एहतजाज में शरीक वज़रा और मुतअद्दिद रहनुमाओं को हिरासत में लेकर पंजागुट्टा पुलिस स्टेशन मुंतकिल कर दिया. बीजेपी के रियासती तर्जमान एनवी सुभाष ने इल्ज़ाम आयद किया है कि इंतखाबात में शिकस्त के खौफ से कांग्रेस और इंडिया इत्तेहाद आईनी इदारों के खिलाफ झूठा प्रोपेगेंडा कर रहे हैं. हैदराबाद में मीडिया से बातचीत करते हुए उन्होंने कहा कि इलेक्शन कमीशन की जानिब से वोटर लिस्ट पर नज़रसानी पर एतराज़ करना दुरुस्त नहीं है.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 60%, బీసీ ఇతర రైతులకు 40% సబ్సిడీ అందిస్తామని తెలిపారు. సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని, రైతులు తమకు నచ్చిన ఎంపానెల్ కంపెనీ నుంచి పరికరాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. పథకం కింద 37 రకాల వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా ఎఫ్పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అభిప్రాయాలను తీసుకుని పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు తరలివచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకుని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్విట్జర్లాండ్లోని బెర్న్ పార్లమెంటరీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్

0: స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అధ్యయనం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ మోడల్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, ఏకాగ్రతను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గిట్టుబాటు ధర కల్పన, క్రయ విక్రయాల్లో పారదర్శకతే ధ్యేయంగా అమల్లోకి వచ్చిన జాతీయ మార్కెట్ విధానం ఈనాం ఖమ్మం మార్కెట్లో సత్ఫలితాలనిస్తోంది. ఈ మార్కెట్ విధానంపై రైతులకు అవగాహన పెరిగి అపోహలు తొలగాయి. దేశంలోని అన్ని మార్కెట్ల లావాదేవీలు ఖరీదుదారులకు, కమిషన్ ఏజెంట్లకు, అన్నదాతలకు అందుబాటులో ఉండడంతో అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 2 లక్షల మంది రైతులకు దీని ద్వారా సేవలందించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ప్రప్రథమంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ లో పేమెంట్ ఇంటిగ్రేషన్ అంటే తూకం ను కూడా ఈనాముకు అనుసంధానించి రైతుకు పూర్తి ఖచ్చితమైనటువంటి తూకం ను తెలియజేస్తూ వారికి కాంటా చిట్టీలో రేటు, ఖరీదారు పేరుతో సహా రేటుతో సహా మొత్తము వారికి తెలియవచ్చేటట్టుగా మేము చేయడం జరిగింది. రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుపట్టడం సరికాదన్నారు. ఏఎస్డీ నిబంధనల ప్రకారమే మృతులు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో టీబీ ముక్త్ అభియాన్ భారత్ లో భాగంగా టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 57 గ్రామాలకు జిల్లా కలెక్టర్ ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: మెడిసిన్స్ ఇస్తున్నాం కానీ కొంతమంది వేసుకున్నా ఎంబడే దగ్గు ఉంటే 1 వీక్లో తగ్గిపోతుంది. దగ్గు తగ్గిపోయింది కదా అని మానేస్తారు మెడిసిన్. అలా మానేస్తే లోపల ఉన్న టీబీ ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతా ఉంది. ఈ క్యాంపెయిన్ కంటిన్యూ చేయాలి. ఎవ్రీ విలేజ్ లో వి మస్ట్ అప్రిషియేట్ హూఎవర్ ఇస్ బికమింగ్ టీబీ ముక్త్.
0: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలోని సీఎస్ఐఆర్ సీసీఎంబీ NX3 కేంద్రం భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనా కార్యకలాపాల విస్తరణకు కీలక కేంద్రంగా నిలుస్తుందని సీఎస్ఐఆర్ సీసీఎంబీ సంచాలకులు డాక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. బొమ్మాయిపల్లిలోని కేంద్రంలో శాస్త్రవేత్తల సమావేశంతో పాటు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాను టీబీ ముక్త్ భారత్ జిల్లాగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ,
3: ఏ విధంగా పోలియోని పారదోలినామో అదే విధంగా టీబీని కూడా మరి పారదోలే అవకాశం ఉంది కాబట్టి దానిలందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ రోజు పిలుపుని కూడా జరిగింది. తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి 318 గ్రామ పంచాయతీలు కానీ 318 గ్రామ పంచాయతీలు కూడా రాబోయే రోజుల్లో టీబీ ముక్త గ్రామ పంచాయతీలుగా మారుతాయని చెప్పి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను.
0: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉకపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్టం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఈ రోజు ఉత్తర మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా రేపటికల్లా రాష్టం నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సూచించారు. మహబూబ్ నగర్లో జరిగిన కిసాన్ మేళాలో ఆయన ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాలతో కలిసి పాల్గొన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా హైదరాబాద్లో డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు రక్షా ఎక్స్పో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9 ప్రత్యేక ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. తమకు నచ్చిన ప్రీమియం మొబైల్ నంబర్ల లభ్యత, వేలం విధానం వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి లాభాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భూముల రీసర్వేసు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండి కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: శ్రీ అశ్విని వైష్ణవ అవోచత్ యద్దేశె కృత్రిమ బుద్ధే AI ఇత్యస్య నియంత్రణాయ ఆగామి మాసే ఏకం పరామర్శ పత్రం ప్రస్తుతం కరిష్యతే. విశ్వ వికాస ప్రతివేదనం 20/26 ఇది పుస్తకస్య విమోచనానంతరం మంత్రి ప్రోక్తవాన్ యత్ అస్మిన్ పరామర్శ పత్రే AI సురక్ష, సైబర్ సురక్ష, ఏతస్యాః లాభాః సంభావ్య హానయః చ కేంద్రీకృతాః విషయాః భవిష్యంతి. सर्वोच्चन्यायालयेन केन्द्रसर्वकाराय त्रिसदस्यीया एका समितिः निर्मातुम् अद्य निर्देशः प्रदत्तः. या औषधनिर्माणसमवायै चिकित्सकेभ्यः प्रदीयमानानाम् उपहाराणाम् अथ च अन्यलाभानां विपणनपद्धतीनां वैधानिकनियन्त्रणस्य आवश्यकतां परीक्षेत. शीर्षन्यायालयेन अस्य आदेशस्य अनुपालनार्थम् एकम् అనుపాలన శపథ పత్రం ఉపస్థాపయితుం కేంద్రపక్షః ఆదిష్టః. ప్రకరణస్యాస్య అగ్రిమం వాదశ్రవణం ఆగామి జనవరి మాసస్య 31 దినాంకే భవిష్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: యాత్రారతాః అపి జగద్వృత్తాంతేన సహ ఏకీభూతాః తిష్ఠంతు. ఎక్స్ పటలే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. PB శబ్ద మాధ్యమేన చ ఆకాశవాణి వార్తాః శృణ్వంతు.
0: రాష్ట్రేణ అద్య భారతీయ వాయుసేనాయాః 94వ వార్షికీ సోల్లాసం పరిపాల్యతే. 32/21 అక్టోబర్ మాసస్య 8 దినాంకే ప్రతిష్ఠితా ఇయం సేనా దేశస్య ఆకాశ సంరక్షణాయ వాయుశక్తేః ఏకాం సుదృఢాం దూరదృష్టిం సంస్థాపయత్. యా దేశ దశకేభ్యః రాష్ట్ర సురక్షాం పోషయంతీ అస్తి. అత్రావసరె గాజియాబాద్ నగరస్థే హిండన్ వాయుసేనా కేంద్రే ఉపస్థితాన్ సంబోధయన్ వాయుసేనా ప్రముఖః AP సింహః సింధూరాభియాని వాయుసేనాయాః రణకౌశలస్య సంస్మరణం కృతవాన్. సః అవోచత్ యత్ తస్మిన్ అభియాని దేశేన ప్రత్యక్షతయా వాయుసేనాయాః వినాశిని శక్తిః అథ చ ప్రభావీ వాయురక్షా సంచాలనం దృష్టం. అస్మిన్ పావన పర్వణి రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః, ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అథ గృహమంత్రి అమిత్ షాహః సర్వేభ్యః వాయుయోధృభ్యః పూర్వ సైనికేభ్యః తేషాం పరివారేభ్యః శుభాశయాః సమర్పితవంతః. साहित्यक्षेत्रे 26th सर्वोच्च नोबेल पुरस्कार कनाडा देश से प्रख्यातायै लेखिकायै एन कार्सन इत्यस्यै उद्घोषितः. स्टॉकहोम नगरस्थया स्वीडिश अकादमी संस्थया अद्य एषा महती घोषणा विहिता. శాస్త్రీయ పరంపరాయాః ఆధునిక సాహిత్యేన సహ శ్రుతిమాధురేణ సంవాదేన తస్యాః నవోన్మేషశాలిన్యాః ప్రజ్ఞాయాః కృతే ఏషా నోబెల్ ఖ్యాతిః సమర్ప్యతే. అస్మిన్ వర్షే పురస్కారరూపేణ 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ మితా ధనరాశిః ప్రదాస్యతే. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ ఇథోపియా దేశస్య నూతన విదేశమంత్రిపదే నియుక్తాయ గెడియోన్ తిమోటియోస్ హెసెబోన్ మహోదయాయ హార్దాః శుభాశయాః సంప్రేషితాః. సామాజికాంతర్జాలీయ పటలె స్వసందేశం ప్రసారయన్ విదేశమంత్రి ప్రోక్తవాన్ యత్ సః భారత ఇథోపియా దేశయోః రణనీతిక సహయోగం అధికం సుదృఢం విధాతుం కటిబద్ధః అస్తి. అనేన ద్విపక్షీయ సంబంధానాం నూతనః అధ్యాయః ప్రారప్స్యతే. భారతీయ చలచిత్ర జగతః సుప్రసిద్ధః వరిష్ఠ అభినేతా నానా పాటేకరః అద్య ప్రాతః గోవా రాజ్యే స్వీయ గృహే తీవ్ర హృదయ రోగ ఘాతేన 75 వయసి దివంగతః. హిందీ మరాఠీ చలచిత్ర క్షేత్రేషు సుదీర్ఘకాలం యావత్ పరిందా, ప్రహార్, తిరంగా, క్రాంతివీర్, ఖామోషి, అబ్ తక్ 56, వెల్కమ్ ఇత్యాదీనాం అనేక కళాకృతి

0: खादयितुं प्रयतते। भारतेन स्पष्टीकृतं यत् विश्वसमुदायेन नव एकादश षड्विंशतिः एकादश अथ च पहलगाम आक्रमणानां संहारः नैव विस्मृतः। संयुक्तराष्ट्रमहासभायां स्वस्य प्रत्युत्तराधिकारस्य प्रयोगं कुर्वन् भारतस्य प्रथमसचिवः रघुपुरी अवोचत् यत् केवलं घोषणाभिः आतंकवादः पराजेतुं नैव शक्यः। सः आतंकवादस्य दुष्कर्मकारिणां वित्तपोषकाणाम् अथ आश्रयदातॄणां विरुद्धं कठोरकार्याचरणाय आह्वानं विहितवान् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి దృష్టి లోపం గల విద్యార్థులలో దైనందిన జీవన కృత్య నైపుణ్యాలను పెంపొందింపజేయటం అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీ ఎం నాగరాజు వివరిస్తారు.
4: దృష్టిలోపం గల విద్యార్థులలో దైనందిన జీవన కృత్య నైపుణ్యాలను పెంపొందింపజేయటం, తద్వారా ఈ విద్యార్థులు ఈ రేడియో లెసన్ వినడం ద్వారా ముఖ్యమైన విషయాలను సమర్థవంతంగా తెలుసుకుంటారు. దైనందిన జీవన కృత్య నైపుణ్యాల అర్థాన్ని మరియు నిర్వచనాన్ని, ముఖ్యంగా దృష్టిలోపం కలిగిన వ్యక్తుల సంబంధించిన దైనందిన జీవన కృత్య నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఇందులో దైనందిన జీవన కృత్య నైపుణ్యాలు అనగా మనిషి జీవితానికి ఆధారమైన మౌలిక కృత్యాలను స్వయంగా నిర్వహించుకొని ఇతరులతో సమానంగా జీవించటానికి నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నిర్వహించుకునే జీవన కృత్యాలు లేదా దైనందిన జీవన కృత్యాలు. వీటినే జీవన మనుగడ నైపుణ్యాలు అని కూడా పేర్కొంటారు. దృష్టిలోపం కలిగిన వ్యక్తికి అనుకరణ కొంచెం అసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి అనుకరణకు స్వయంగా చూడలేకపోవడమే దానికి కారణం. ఈ జీవన మనుగడ నైపుణ్యాల అభివృద్ధిని వీరు సాధించలేకపోయారు. కాని ఏ వ్యక్తికైనా దైనందిన జీవన కృత్య నైపుణ్యాలు చాలా అవసరం. ముఖ్యంగా దృష్టిలోపం కలిగిన విద్యార్థిని విద్యార్థులకు, అలాగే వ్యక్తులకు ఈ దైనందిన జీవన కృత్య నైపుణ్యాలనేవి చాలా ముఖ్యం. ఈ నైపుణ్యాలు లేకుంటే వీరు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ పాఠమును వినడం ద్వారా, ఈ దైనందిన జీవన కృత్య నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా దృష్టిలోపం గల వ్యక్తి ఈ కృత్యాలను స్వయంగా లేదా స్వల్ప సహాయంతో చేసుకునే సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. దృష్టిలోపం గల వ్యక్తి స్వతంత్రుడిగా అవుతారు. అలాగే దృష్టిలోపం గల వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయటం ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్య లక్షణం. దైనందిన జీవన కృత్య నైపుణ్యాలు అనగా ముఖ్యంగా రోజువారీ సాధారణ అలవాట్లకు సంబంధించినవి. దృష్టిలోపం గల వ్యక్తి లేదా విద్యార్థికి దృశ్య ఉద్దీపనలు అంటే విజువల్ స్టిమ్యులేషన్ లేకపోవడం చేత దృష్టిలోపం గల వ్యక్తికి లేదా విద్యార్థికి అనుకరణ సామర్థ్యం ఉండదు. అందువలన నిజమైన భావనను కల్పించుకునేందుకు లేదా నిజమైన భావనను కల్పించేందుకు రియల్ ఆబ్జెక్ట్స్ ను ఉపయోగించి, అంటే నిజమైన వస్తువులను ఉపయోగించి ప్రతి నైపుణ్యాన్ని కూడా సమర్థవంతంగా విద్యార్థి అభ్యసించే విధంగా ట్రైనీ టీచర్ అభ్యసింపజేయాలి. అదేవిధంగా అభ్యసించిన తరువాత ఈ లక్షణాలను లేదా ఇవి పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా బ్రష్, సోప్, బకెట్, కోమ్లను రియల్ ఆబ్జెక్ట్స్గా గుర్తించి వాళ్ల ద్వారా గుర్తింపజేయాలి. ఏవైతే ఈ బ్రష్, సోప్, బకెట్, కోంబ అనేవి ఉన్నావో అవి రియల్ ఆబ్జెక్ట్స్ ని చూపించి విద్యార్థికి ప్రత్యక్ష అనుభవాలను కలగజేయాలి. ముఖ్యంగా ఈ విధంగా కలగజేయటానికి అనుకరణ అనుసరణ అనేది చాలా

అవసరం. అనుకరణ అనుసరణతో పాటు సహాయ ఉపకరణాలనేవి ఉపయోగించడం వలన ఈ దైనందిన కృత్యాలను వేగంగా చేయటానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా కేన్ వాడటం వలన ఒక విద్యార్థి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్లి తన యొక్క అవసరాలను లేదా తన యొక్క దైనందిన కృత్యాలను తీర్చుకుంటాడు. అలాగే ఆ కృత్యాలను సమర్థవంతంగా చేస్తాడు. అందులో ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత. వ్యక్తిగత శుభ్రతలో స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, దంతాలను శుభ్రపరచుకోవడం మరియు వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ఇక్కడ స్నానం ఏ విధంగా చేయాలి, నీటిని ఏ విధంగా బాత్రూంలోకి తీసుకుని పోవాలి, సోపుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ సోపుని పెట్టుకున్న తర్వాత నీటిని ఏ విధంగా పోసుకోవాలి అనేటటువంటి వ్యక్తిగత శుభ్రత అనేది ఇక్కడ విద్యార్థికి చాలా అవసరం. అలాగే స్నానపు గదులను మూత్రశాలలను ఉపయోగించడం కూడా దైనందిన కృత్యంగానే చెప్పవచ్చు. ముందుగా స్నానపు గదిలోకి ఏ విధంగా వెళ్ళాలి అంటే ఒక ఇంటి ఆవరణలో బాత్రూమ్ కు కేన్ సహాయంతో గాని లేదా వేరే వారి సహాయంతో గాని లేదా స్వతంత్రుడుగా గాని ఈ యొక్క దృష్టిలోపం కలిగిన వ్యక్తి గాని విద్యార్థి గాని స్నానపు గదికి ఏ విధంగా వెళ్ళాలి. అదేవిధంగా స్నానపు గదిలోకి వెళ్లిన తర్వాత నీటిని ఏ దిక్కులో పెట్టుకోవాలి లేదా ఏ దిశలో పెట్టుకోవాలి అనేది కూడా ఒక అభ్యసన అనేది చేయించాలి. అలాగే బాత్రూంలోకి వెళ్లిన తర్వాత సబ్బుని ఎటువైపున ఉంచాలి, ఆ సబ్బుని ఏ విధంగా వినియోగించుకోవాలి వంటివి తెలియజేయటం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ పరికరాలను గాని విద్యుత్ ఉపకరణాలు గాని ఉపయోగించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు లో విజన్ చిల్డ్రన్ చదువుకోవడానికి విద్యుత్తుని ఉపయోగించడం, అంటే విద్యుత్ బల్బును ఉపయోగించుకోవడం గాని లేకపోతే మ్యాగ్నిఫైర్స్ ఉపయోగించుకోవడం గాని లేదా ఆప్టికల్ డివైజెస్ ఉపయోగించుకోవడం గాని లేదా నాన్ ఆప్టికల్ డివైజెస్ ఉపయోగించడం గాని అదేవిధంగా గణిత పరికరాలను ఉపయోగించడం గాని లేదా లేఖన పరికరాలను ఉపయోగించడం గాని స్లేట్ అండ్ స్టైలస్ వంటి పరికరాలను ఉపయోగించడం వంటివి విద్యుత్ మరియు విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా గణిత పరికరాలను వినియోగించడం, ముఖ్యంగా అబాకస్ను వినియోగించడం, టైలర్ ఫ్రేమ్ని వినియోగించడం, అదంతా కూడా విద్యుత్తు సమక్షంలో జరగాలి, విద్యుత్తు బల్బు సమక్షంలో జరగాలి. అలాగే విద్యుత్ పరికరాలైనటువంటి ఎలక్ట్రానిక్ కేన్, సాధారణ కేనే కాకుండా ఎలక్ట్రానిక్ కేన్ను ఉపయోగించడం, అలాగే సోనిక్ గైడ్ని వినియోగించుకోవడం, అలాగే టాకింగ్ వాచ్ని ఉపయోగించడం వంటివి ఈ యొక్క విద్యుత్ మరియు విద్యుత్ పరికరాలను లేదా విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా ఒక శక్తి లేదా సామర్థ్యం ఆ విద్యార్థికి త్రూ ట్రైనింగ్ టీచర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా షాపింగ్కు వెళ్లటం లేదా షాపింగ్కి చేయటం, అంటే షాపింగ్ చేయటం అంటే దృష్టి వైకల్యం కలిగినటువంటి లేదా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తి బట్టలను కొనుక్కోవడం, ఇంటికి అవసరాలైనటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనటం, ఆహార పదార్థాలను కొనటం, ముఖ్యంగా బియ్యం, గోధుమ పిండి, ఆయిల్, కూరగాయలు, పండ్లు, అలాగే నిత్యావసరాలను కొనడం ఈ యొక్క షాపింగ్ చేయటంలో ముఖ్యమైన భాగంగా చూసుకోవాలి. ఆ విధంగా విద్యార్థినికి తగిన తర్ఫీదును ఇచ్చి విద్యార్థి ఆ విధంగా షాపింగ్కి వెళ్లే విధంగా చేసి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను లేదా స్వయంగా వినియోగించుకునే విధంగా చేయగలగాలి. అలాగే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవటం మరియు ఆ ఇంటిలో జాగ్రత్తలు తీసుకోవటం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా సరే ఇంటిలోకి వస్తున్నప్పుడు వివిధ పరికరాలు అడ్డుగా ఉండకుండా ఆ పరికరాలను ఇంటిలో ఏ విధంగా పెట్టాలి, ఏ వైపు పెట్టాలి అనే విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. అలాగే ఉదాహరణకు ఇంటి ఆవరణలో నడిచేటప్పుడు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, కావలసిన వస్తువులను ఎక్కడ ఉంచాలి అనేవి తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క దైనందిన కార్యక్రమాలను లేదా దైనందిన కృత్యాలను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. అలాగే వంట చేయడం, వంటను స్వయంగా చేసుకోవడం లేదా ఒకరి సహాయంతో వంటను చేయటం అనేది దైనందిన కృత్యాల్లో ముఖ్యమైన భాగం. ముఖ్యంగా ఈ దైనందిన కృత్యాల్లో వంటను చేసి ఆ వంటను ఆస్వాదించడం, అలాగే ఆ వంట వండిన వంటను 10 మంది తినే విధంగా చేయటం, అలాగే ముఖ్యంగా కాయగూరలను కోయటం, కాయగూరలను కడగటం, ఎక్కడ ఉంచాలి, ఆహార పదార్థాలను ఎక్కడ వండాలి అనేటటువంటి విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన విధంగా వారు
తెలుసుకునే విధంగా

0: చేయాలి. అదేవిధంగా డబ్బును వినియోగించడం, షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, నిత్యావసర వస్తువులను తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏవైనా కొన్ని వస్తువులను షాపింగ్లో కానీ, బజారులో కానీ, లేదా మార్కెట్లో కానీ కొనేటప్పుడు డబ్బులను ఏ విధంగా వినియోగించాలి, డబ్బుని గుర్తించి ఆ విధంగా ఎంత అయ్యింది అనేది తెలుసుకొని ఆ విధంగా డబ్బులను వారికి ఇవ్వడం, ఆ ఇచ్చిన తర్వాత ఆ వస్తువులను మనం ఇంటికి తీసుకొని రావటం వంటి విషయాలను కూడా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు దైనందిన కృత్యాలలో ఒక ముఖ్యమైన భాగంగా తెలియజేయాలి. అలాగే బస్సులను వినియోగించడం, పోస్ట్ ఆఫీసులను వినియోగించడం, అదే బ్యాంక్స్కు వెళ్ళటం. అంటే బస్సులను వినియోగించడం అంటే ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు బస్సులను ఏ విధంగా ఎక్కాలి, బస్సులను ఎక్కిన తర్వాత సరైన సీట్లో ఏ విధంగా కూర్చోవాలి, వేరే వారిపై ఆధారపడాలా లేదా స్వయంగా వారే బస్సులో ఎక్కగలగాల అనేటటువంటి కృత్యాలను కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళడం, ఆ కార్యాలయంలో వెళ్ళి ఆ యొక్క పోస్ట్ ఆఫీసుల్లో కావాల్సినటువంటి లెటర్స్ ను తీసుకోవడం లేదా లెటర్స్ ను పోస్ట్ చేయటం, స్టాంప్స్ కొనుక్కోవడం లేదా స్టాంప్స్ ని తీసుకొని ఆ కవర్స్ పై స్టిక్ చేసి వాటిని పోస్ట్ ఆఫీసులో వేయటం వంటి అనేక విషయాలను ఈ యొక్క రవాణా ద్వారా లేదా బస్సులు ఎక్కడం ద్వారా లేదా పోస్ట్ ఆఫీసులను వినియోగించడం ద్వారా ప్రజా సంబంధమైనటువంటి అంశాలను నేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను కూడా ఈ యొక్క దైనందిన కృత్యాలలో భాగంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ దైనందిన కృత్యాలను ఏ విధంగా వెళ్ళాలి లేకపోతే ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి విషయాలను ఈ ట్రైనీ టీచర్స్ వారికి సరైన సామర్థ్యంతో వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారు స్వయంగా చేసుకునే విధంగా చేయాలి. అలాగే బ్యాంక్స్కు వెళ్ళటం, బ్యాంకుకు వెళ్ళిన తర్వాత బ్యాంకులో డబ్బులు డ్రా చేయటం కానీ లేకపోతే బ్యాంకు ఫామ్స్ ను గుర్తించడం కానీ, ఏది డిపాజిట్ ఫామ్ అనేది తెలుసుకోవటం కానీ, లేకపోతే ఏది విత్డ్రా చేసే ఫామ్ అని తెలుసుకోవటం కానీ, లేకపోతే ఆన్లైన్లో ఏ విధంగా వేయాలి లేదా ఆన్లైన్లో డబ్బును ఏ విధంగా డిపాజిట్ చేయాలనేటువంటి విషయాలు కూడా ఈ యొక్క ప్రజా రవాణా వ్యవస్థలో లేదా ప్రజా సంబంధ సేవలను వినియోగించడం వంటి విషయాల్లో కూడా వీళ్లకు అనేక విషయాల పట్ల వాటిని వేసుకొని వ్యక్తిగతమైన అవసరమైన నైపుణ్యాలను వినియోగించాలి. అదేవిధంగా పనిని విశ్లేషించడం, పనిని విశ్లేషించడం అంటే ఏదైనా ఒక కృత్యాన్ని తీసుకొని ఆ కృత్యాన్ని విశ్లేషణ ద్వారా ఒక విద్యార్థికి తెలియజేయటం. ఎగ్జాంపుల్ తలను దువ్వుకోవడం, ఆ తలని దువ్వుకోవడానికి ఆ విద్యార్థికి ఏ విధమైనటువంటి సహాయం మనం చేయాలి, ఏ విధమైనటువంటి సామర్థ్యాలను మనం పెంపొందింపజేయాలనే విషయాలను ఈ ట్రైనీ టీచర్ గాని లేదా టీచర్స్ గాని ఈ యొక్క విషయాలను విద్యార్థులకు తెలియజేయాలి. ముఖ్యంగా దువ్వెనను గుర్తించడం, దువ్వెనను గుర్తించిన తర్వాత ఆ దువ్వెనను గుర్తించి ఆ యొక్క ఆయిల్ ని హెయిర్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి విషయాలను తెలియజేయటం, అదేవిధంగా ఆ కొబ్బరి నూనె ఎక్కడ ఉన్నది అనేది గుర్తించడం, గుర్తించిన తర్వాత నూనెను జుట్టుకు రాసుకోవడం, అలాగే దువ్వెనను ఏ విధంగా పట్టుకోవాలి, పట్టుకున్నటువంటి దువ్వెనను ఏ విధంగా వినియోగించి దువ్వుకోవడం అనేది తెలియజేయాలి. అదేవిధంగా జుట్టును అల్లడం, అల్లిన తర్వాత రిబ్బన్లు, ఆడపిల్లలైతే రిబ్బన్లు వినియోగించడం, అలాగే వివిధ రూపాలలో ఉన్న అల్లికలను లేదా వివిధ రూపాలలో ఉన్నటువంటి రిబ్బన్లను వినియోగించి ఆ తలకు కట్టుకోవడం అనేది కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క దైనందిన కృత్యాలలో విద్యార్థికి నేర్పేటప్పుడు విద్యార్థి ఈ మెలకువలను ముఖ్యంగా సంక్లిష్ట దశ నుండి సరళ దిశగా, కొన్ని కొన్నిసార్లు సరళ దిశ నుండి సంక్లిష్ట దిశగా విద్యార్థికి నేర్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేర్పే విషయంలో ముఖ్యంగా విద్యార్థికి మౌఖిక వివరణ ఇవ్వాలా, డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి. డెమోన్స్ట్రేషన్ అంటే ఆ యొక్క వస్తువులను ప్రదర్శింపజేయాలి, ప్రదర్శింపచేసిన తర్వాత ప్రత్యక్ష అనుభవాలను కలిగించి ఆ వస్తువుని గుర్తించే విధంగా విద్యార్థికి తెలియజేయాలి. అదేవిధంగా విద్యార్థి గుర్తించినటువంటి వస్తువులను గుర్తించి వాటిని సాధన ద్వారా ఆ వస్తువులను ఎప్పుడు, ఎలా, ఎక్కడ వినియోగించాలి అనేటటువంటి విషయాలను తెలియజేసి ఈ యొక్క దైనందినటువంటి కృత్యాలను విద్యార్థి సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా శిక్షకుడు సరైనటువంటి నైపుణ్యాలను కలగజేయాలి.
1: ఇంతవరకు మీరు దృష్టి లోపం గల విద్యార్థులలో దైనందిన జీవన కృత్య నైపుణ్యాలను పెంపొందింప

0: చేయడం అనే పాఠం విన్నారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీ ఎం నాగరాజు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి వివరించారు.
1: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:50. వ్యవసాయ సూచనలు.
1: తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి రవీందర్ అండి. నేను ఈ పివి నరసింహరావు వెటనరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ స్థానం పాలేరులో నేను సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం రైతు సోదరులకి వివరిస్తున్న అంశం ఏదంటే దేశవాళీ కార్ప్ చేప పిల్లల ఉత్పత్తి మరియు వాటి యొక్క యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి. ఈ దేశవాళీ చేపలంటే ముఖ్యంగా అండి వీటిలో కట్ల, రోహు, మృగాల, దాన్ని మనం మోసు అంటామండి. వీటితో పాటు బంగారు తీగ, గడ్డి చేప, ఈ చేప పిల్లల ఉత్పత్తిని మనం ఏ విధంగా చేపట్టాలి, అంటే చేప పిల్లల ప్రొడక్షన్ చేయాలంటే మనకు ఎలాంటి నిర్మాణాలు కావాలనే విషయం మీద నేను ఈరోజు వివరించడం జరుగుతూ ఉంది. తెల్ల చేపలు బొచ్చె కానీ రవ్వ కానీ మనం వాటి యొక్క పిల్లలు తయారు చేయాలంటే మనకు మంచి బ్రూడర్స్ కావాలండి. సో తల్లి చేపలు అనేవి మంచి క్వాలిటీ ఉన్న చేపలు కావాలి. ఆ చేపలు మనకు దాని యొక్క వయసు, దాని యొక్క బరువు అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం చూసుకుంటే చేప పిల్లలు తయారు చేయాలంటే తల్లి చేపలు ఎప్పుడు 2 నుంచి 4 కేజీల బరువు ఉండాలి. ఆడ చేప అయినా సరే, మగ చేప అయినా సరే 2 సంవత్సరాల పైబడి వయసు ఉండాలి. కాబట్టి ఈ ఆడ మగ చేపలను మనం ఎస్పెషల్లీ రైతు సోదరులకు గుర్తించగలగాలి. ఆడచేపని ఏ విధంగా గుర్తించాలంటే ఆడచేప పొట్ట భాగం స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు బ్రీడింగ్ సీజన్లో, ఆ సీజన్లో ఈ బ్రీడింగ్కి చేపలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మెచ్యూరిటీ కండిషన్ వచ్చేసి గుడ్డు మీద ఉంటాయి చేప. అదేవిధంగా మగ చేప కూడా 2 నుంచి 4 కేజీలు 2 సంవత్సరాల పైబడి వయసు ఉండాలి. సో ఈ మగ చేపకి మనం దాని యొక్క జననేంద్రియ అవయవం దగ్గర కొద్దిగా నెమ్మదిగా మనం ప్రెస్ చేసినట్టయితే తెల్లటి ద్రవం వస్తుంది. సో అది కండిషన్లో ఉన్నట్టు అర్థం. సో ఇంకో లక్షణం ఏంటంటే ఆడచేపకి మొప్ప దగ్గర వాజం ఉంటుంది. ఆ మొప్ప వాజాన్ని మనం కొద్దిగా లైట్గా పట్టుకొని టచ్ చేస్తే మగచేపకి మొప్ప వాజం అనేది రఫ్గా ఉంటుంది, ఆడచేపకి స్మూత్గా ఉంటుంది. సో ఇవండి ఆడ మగ చేపలను ఏ విధంగా గుర్తుపట్టాలనేది. సో ఆ విధంగా మనం మగ ఆడ చేపలను ఐడెంటిఫై చేసిన తర్వాత 1:1 మంచి కండిషన్లో చేపలు కనుక ఉంటే 1:1 రేషియోలో ఒక మగ చేపకి ఒక ఆడచేప, అంటే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఆడచేపకి 2 మగ చేపలు, కొద్ది కండిషన్ తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనం సెలెక్షన్ చేసుకొని హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వాలండి. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే మనకు వాతావరణం కూల్గా ఉండాలి. కాబట్టి మనం ఎస్పెషల్లీ సాయంత్రం సమయంలో ఈ ఆడచేపలకు మగ చేపలకు మనం మన తల్లి చేపల చెరువుల నుంచి బొచ్చ కానీ రవ్వ కానీ మీరు ఏ చేపనైతే పిల్ల తయారు చేయాలనుకున్నారో ఆ చేపలను మనం తీసుకువచ్చి వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వాలండి. సో మనం వాటికి ఇంజెక్షన్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో చాలా రకాల హార్మోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఓవా టైడ్ కానీ, ఓవా ప్రీము, ఓవా శ్రీసు, ఓవా టైడు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. పూర్వం పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ద్రవాన్ని మనం ఆ విధంగా చేపలకి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో కృత్రిమ హార్మోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఓవా టైడ్ కానీ, ఓవా సిస్ కానీ ఏదో ఒక హార్మోన్ తీసుకొచ్చి దాని మీద మనం ఎంత డోస్ అయితే వేయాలో దాని మీద చూసిస్తారు. ప్రతి కంపెనీకి డోస్ అనేది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓవా టైడ్ అనుకుంటే మగ చేపకి దాంట్లో 0.1 నుంచి 0.2 ml వేయాలి పర్ కేజీ. అదే ఆడ చేపకి 0.2 నుంచి 0.4 వేయాలి. అవి ఓవాసిస్ చూసుకున్నట్టయితే 0.5 ml మగ చేప అయినా ఆడ చేప అయినా. సో అలా చూసుకొని మనం ఇంజెక్షన్ వేసేస్తే సాయంత్రం సమయంలో మనం ఆడ మగ చేపలు తీసుకొచ్చి వాటిని 2 నుంచి 3 గంటలు కండిషన్లో పెట్టి ఆడ మగ చేపలను తర్వాత సాయంత్రం 6 గంటలకు మనం సాయంత్రం టైంలో ఇంజెక్షన్ వేసినట్టయితే అది తర్వాత 6 నుంచి 8 గంటల లోపల ఎగ్గును రిలీజ్ చేస్తుంది. సో ఆ ఎగ్గును మనం తర్వాత నైట్ 2-3 గంటల్లో ఆ ఎగ్గు మనకు రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఆ ఎగ్ కలెక్ట్ చేసుకుని బీడింగ్ ఛాంబర్లో, బీడింగ్ ఛాంబర్

తర్వాత ఎగ్ కలెక్షన్ ఛాంబర్ ఉంటుంది. ఎగ్ కలెక్షన్ ఛాంబర్లో ఆ ఎగ్ను మనం కలెక్షన్ చేసుకొని దాన్ని మనం స్పానింగ్ ట్యాంక్లో వేసుకోవాలి. సో ఆ స్పానింగ్ ట్యాంక్లో ఆ గుడ్డు 2 రోజులు ఉంటుందండి. ఈ ఎగ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 17 నుంచి 18 అవర్స్లో ఎగ్ హ్యాచ్ అవుట్ అవుతుంది. అంటే ఎగ్ పగిలిపోయి పిల్ల బయటికి రావడం జరుగుతుంది. సో అలా 72 గంటల్లో పిల్ల పూర్తిగా తయారైపోద్ది. అలా తయారైన పిల్లని మనం 3 రోజుల తర్వాత 4వ రోజు వాటిని ఆ పిల్లని 72 గంటలు దాటిన ఆ పిల్లని మనం ఏమంటామంటే స్పాన్ అంటాం. అదే చేపలో మొదటి దశ. గుడ్డు తర్వాత బేబీగా మారే మొదటి దశ ఏదైనా ఉందంటే అది స్పాన్. స్పాన్ మొదటగా దాంట్లో ఉన్న యోగశాఖని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఫీడింగ్ అలవాటు అవుతుంది. సో 4వ రోజు నుంచి మనం నర్సరీ చెరువులలో ఈ పిల్లని షిఫ్ట్ చేసేసి దాంట్లో ఆ పిల్లకి మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్ స్పాన్ ఉంటే 1 మిలియన్, 1 మిలియన్ అంటే 10 లాక్స్. సో ఇలా 10 లాక్స్ ఉన్న స్పాన్ కి మనం ఇనిషియల్లో ఒక 600 గ్రాములు తవుడు ఓన్లీ ఇవ్వకుండా శనగ చెక్క మాత్రం ఇవ్వాలి. తవుడు ఇవ్వకూడదు. తవుడు మనం 1 వారం నుంచి 2 వారాలు తవుడిని మనం నీళ్ళలో నానబెట్టి దాన్ని చిలకరించాలి. ఆ లిక్విడ్ని, ఆ లిక్విడ్ని చిన్నపిల్ల నోరు చిన్న సైజులో ఉంటుంది కాబట్టి దాన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకొని అది పిల్ల పెద్దగా తయారైపోద్ది. పెద్దగా తయారైపోద్ది కాబట్టి ఆ పిల్లని మనం ఏం చేస్తామంటే తర్వాత 1-2 వారాల తర్వాత ఈ తవుడికి శనగ చెక్క కూడా జోడించి 1:1 రేషియోలో వీటిని చేప పిల్లలకి మనం ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పిల్ల 2 నెలల వయసు దాటిపోద్దో ఆ తర్వాత మనం ఫస్ట్ ఇచ్చే 600 గ్రాముల మేతని దాన్ని డబుల్ వేసుకోవాలి, 1200 గ్రాములు చేయాలి దాన్ని. సో ఆ విధంగా మనం పిల్లని 2 నుంచి 3 నెలల తర్వాత దాన్ని అది ఫ్రై అయిపోయి ఫింగర్లింగ్ దశకు వచ్చేస్తుంది. 3 నుంచి 4 అంగుళాల సైజు ఉన్న పిల్లని మనం రైతులకి స్టాకింగ్ చేసుకోవడానికి, అంటే రైతులు చెరువులో పెంచుకోవడానికి మనం సరఫరా చేయాలి. సో రైతు సోదరులు కూడా ఇలా పిల్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన తర్వాత నర్సరీ మేనేజ్మెంట్లో 2 నుంచి 3 నెలలు సాధిన పిల్లను మనం చెరువులలో వేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా మీరు రైతు సోదరులు ఏం చేయాలంటే ఆ పిల్లని మేత మీద ఉంచి సంవత్సరం వరకు దాన్ని పెరగనీయకుండా నలగొట్టి, అంటే బాగా గ్రోత్ రాకుండా దాన్ని 1 సంవత్సరం వరకు అట్నే ఉంచి మేత మీదనే ఉంచి మరుసటి సంవత్సరానికి మనం చెరువులలో వేసుకుంటే ఆ చేప అనేది మంచి గ్రోత్ వస్తుంది. సో అలాంటి పిల్లల్ని కనుక వేసేస్తే మనం ఇయర్లింగ్ వితిన్ 4 నుంచి 6-7 మంత్లలో కేజీని 2 కేజీలు కూడా తయారైతుంది చేపల చెరువులలో. కాబట్టి రైతు సోదరులకు నేను విన్నవించేది ఏంటంటే ఇయర్లింగ్స్ పెట్టుకుంటే మంచి గ్రోత్ వస్తుంది. డైరెక్ట్ ఉన్న సంవత్సరం వయసు లేని చేప పిల్లల కంటే సంవత్సరం వయసు ఉన్న చేప పిల్లలు వేసుకుంటే రైతు సోదరులకు మంచి ఆదాయం వస్తుంది. అలాంటి చేప పిల్లలను మనం రైతులు చెరువులలో వేసుకోవాలి. చెరువులలో వేసుకున్న తర్వాత వాటికి మేనేజ్మెంట్ చేయాలి. మేనేజ్మెంట్ ఏంటంటే అది వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేయాలి. వాటర్ క్వాలిటీలో మనకు డీఓ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడప్పుడు. డీఓ, అమోనియా, టెంపరేచరు, పిహెచ్ ఇలాంటి ఫిజికల్ కెమికల్ వాటర్ క్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి. ప్లాంక్టన్ మెయింటైన్ చేయాలి. సో చేప పిల్లల తయారీ వాటి యొక్క మేనేజ్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా చేపల చెరువులు వేసుకున్న తర్వాత వాటికి అప్పుడప్పుడు లైమింగ్ చేసుకోవడం, కలరింగ్ మెయింటైన్ చేయడం. కలర్ మెయింటైన్ చేయడం అంటే చేప చెరువు అనేది ఎప్పుడు లేత ఆకుపచ్చ కలర్లో ఉండాలి. లేత ఆకుపచ్చ కలర్కి రావాలంటే మనం దానిలో మెనీరింగ్ చేయాలి. సో మెనీరింగ్ చేయాలంటే ఆవు పేడ కానీ లేకపోతే కోళ్ళ ఎరువు కానీ మనం మెనీరుగా వేసుకోవచ్చు. ఈ ఆర్గానిక్ మెనీర్ వేసుకోవడం వల్ల జూ ప్లాంక్టన్ అనేది తయారైతుంది. అదేవిధంగా వీటితో పాటు మనం యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసుకోవడం వలన ఫైటో ప్లాంక్టన్ తయారవుతుంది. ఎప్పుడైతే రైతు ఈ ఫ్లవకాలను, ఫైటో ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ను మెయింటైన్ చేసుకుంటూ అదనంగా కృత్రిమ ఆహారం, ఆర్టిఫిషియల్ ఫీడ్, అంటే తవుడు శనగ చెక్క కావచ్చు లేకపోతే కంపెనీ మెతలు కావచ్చు, ఇవి వాటి యొక్క ఏజ్ని బట్టి తర్వాత దాని యొక్క బరువును బట్టి, చిన్నపిల్లలప్పుడు పర్సంటేజ్, అంటే ఫీడ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, బరువు పోయే కొద్దీ పర్సంటేజ్ తగ్గింది, మేత పరిమాణం పెరిగింది. సో చిన్నప్పుడు 5 నుంచి 10% మేత ఇవ్వచ్చు మనం. ఆ తర్వాత దాన్ని 1/2 కేజీ దాటిన తర్వాత 2 నుంచి 3% వరకు మేత ఇవ్వాలి పెద్ద చేపలకి. ఈ విధంగా మనం మేత యజమానం చేసుకుంటూ వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ మనం అప్పుడప్పుడు శాంప్లింగ్ చేసుకుంటూ, తర్వాత శాంప్లింగ్ చేయడం వల్ల ఏంటంటే రైతులకు చేపలకు ఏదైనా రోగాలు వస్తున్నాయి అనేది అనిపిస్తుంది. అలాంటి రోగాలు ఏమైనా కనిపిస్తే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మత్స్య శాస్త్రవేత్తల సలహాలు సహకారాలు తీసుకుని మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ చేపల చెరువులో మీకు సర్వసాధారణంగా వచ్చే రోగం ఏదైనా ఉందంటే అది ఆర్గులస్ చేప, చేప పేను వ్యాధి. ఆ చేప పేను వ్యాధికి మీరు డెల్టామెథ్రిన్ కాంపౌండ్స్ చాలా మార్కెట్లో ఉంటాయి, ఆ కెమికల్స్ తీసుకొచ్చి మీరు చల్లుకుంటే ఎకరానికి 200 నుంచి 250 ml చల్లుకుంటే మనకు ఈ ఆర్గులస్ రోగాన్ని మనం అరికట్టవచ్చు. దీంతోపాటు ఇంకా చాలా రకాల రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం చూసి సైంటిస్టుల సహాయ సహకారాలు తీసుకొని
దాన్ని

0: మనం అరికట్టవచ్చు. ఈ విధంగా తెలంగాణ రైతులు ముందుకు పోవాలండి. ఇంకా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మమ్మల్ని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ అండి.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102

0: ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నినా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
2: జీఎస్టీ కౌన్సిల్ టుడే హస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ది రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్ధిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ది రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
3: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
1: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సాంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్దిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030ను మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో

0: మహిళల ప్రాతినిధ్యం 50% పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్టు వాడకం, ఈ అంశం గురించి పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ గారు, రైతు సోదరులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడీ కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమాధానాలకు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం కొనసాగించే ముందు వాణిజ్య ప్రకటన వింటారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైవ్ ఫోన్కి స్వాగతం. ఈరోజు మనం ఖరీఫ్ పంటలో కోతల తరువాత నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, కంపోస్ట్ వాడకం గురించి మనకు వివరాలు తెలియచేయటం కోసం పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రానమీ శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ్ గారు మన రైతు సోదరుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఋతుపవనాలు అంటే మాన్సూన్ కాలం ముగిసి ఖరీఫ్ పంటలను కోసిన తర్వాత వేయదగ్గ పంటల కోసం, రబీ కాలపు పంటల కోసం పంట భూముల్ని సాగుకు వీలుగా తయారు చేసుకోవాలి. కనుక పంట కోతల తర్వాత ఏ తరహా నేలల్ని ఏ విధంగా సాగుకు సిద్ధం చేసుకోవాలో, భూసారం పెంచుకోవడం కోసం తీసుకోదగిన చర్యలేమిటో, కంపోస్టును వాడి నేలకు సత్తువ అందించడంలో పాటించాల్సిన మెళకువలు ఏమిటి, ఈ విషయాలన్నీ రైతు సోదరులకు చెప్పడం కోసం చరణ్ తేజ గారిని ఈరోజు మనం మన కేంద్రానికి ఆహ్వానించాం. మా వ్యాఖ్యాత చెప్పిన ఫోన్ నెంబర్లు మరోసారి గుర్తు చేస్తున్నాం. 0405 హైదరాబాద్ ఎస్టీటీ కోడ్ మీకు తెలిసిందే. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324-0852, మరొకటి 2324-0

0: 8853. ఈ రెండు నెంబర్లకు రైతు సోదరులు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్కి చరణ్ తీజ్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఖరీఫు రబీ అనే కాకుండా రెండు పంటల మధ్య నేలల్ని తిరిగి సారవంతం చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరి అంటారా?
1: తప్పకుండా అండి. ఇప్పుడు మనం వరి మాగాని కానీ నీళ్ళల్లో చూసుకున్నటువంటి అయితే మనం అటువంటి వరి మాగాల్లో నీళ్ళను దుక్కి చేయడం అనేది ప్రధాన సమస్య. మనం వేరే పంటల కోసం కానీ వెళ్ళినట్లయితే వరి మాగాండుల్లో మనకి పెచ్చులుగా పెద్దవిగా భూమిని దుక్కి చేసినప్పుడు లేస్తాయన్నమాట. అందువల్ల మనం వేరే పంటలు కానీ నాటినట్లయితే మొలకలు అనేటివి మొలవకపోవడం అనేది జరుగుతుంది. లేదా మనం ఇటువంటి పరిష్కారాలు చూసుకుంటే మనం పంట కోత తర్వాత నేలని ఎలా పదును చేసుకోవాలనేది అటువంటి విషయాలు అనేది సమగ్రంగా తెలుసుకొని ఆ తర్వాత మనం మన నేలలకు అనువైన విధంగా ఏ పంటలు వేసుకోవచ్చో ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేది సాధించవచ్చు.
0: అలా అయితే ప్రస్తుత ఖరీఫ్లో పంట కోతల తర్వాత ఈ పని ఏ విధంగా చేయాలో కూడా చెప్పండి.
1: ఇప్పుడు చూసుకున్నటువంటి అయితే ముందుగా మనము మన భూసార పరీక్ష చేసుకున్న తర్వాత మన నేలకి అనువైన పంటలు ఏంటివో మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు 40 లక్షల పైచిలకు ఎకరాల్లో తెలంగాణలో వరి సాగు అనేది జరుగుతూ ఉంది యాసంగిలో. మిగతా 20 లక్షలు ఎకరాలలో మనకి ఆరుతడి పంటలు అయినటువంటి మొక్కజొన్న, జొన్న, తర్వాత ప్రొద్దుతిరుగుడు, కుసుమ, అదేవిధంగా వేరుశెనగ, పెసర, మినుము ఇటువంటి ఆరుతడి పంటల సాగు అనేది జరుగుతుంది. ప్రథమంగా చూసుకున్నటువంటి అయితే వరి తర్వాత మొక్కజొన్న, తర్వాత వేరుశెనగ అనేటివి ఏకరేజ్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి మొక్కజొన్న కానీ మనం లేదా జొన్న కానీ ఇటువంటి ఆరుతడి పంటలకు వెళ్ళినప్పుడు ఈ వరి మాగాన్లు అంటే నవంబర్ 15 తర్వాత కోతల అనంతరము మనకి చాలా తక్కువ సమయం అనేది దొరుకుతూ ఉంది. సో అటువంటి సమయంలో మనకి వరి నేలననేది మనం దానికోసం వరి మాగాన్లో దాదాపు నేల తేమ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ నేల తేమ ఆరే విధంగా మనము ఒకసారి కల్టివేటర్తో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు మనం దున్నుకోవాలి. తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో మళ్ళీ మరొకసారి రోటోవేటరు. ఈ రోటోవేటర్ వేసుకోవడం వల్ల చిన్న చిన్నటువంటి పిల్లలుగా పెద్ద పిల్లలు విరగడం జరుగుతుంది. అదేవిధంగా గడ్డి ఏవైతే ఇతర పంటలకు ఉన్నటువంటి అవశేషాలు కూడా భూమిలో దుక్కి దున్నేయాలంటే ఈ రోటోవేటర్ని 2-3 దఫాలుగా చేసుకున్న తర్వాత పంట నాటుకున్నట్లయితే మనకి అదుపు దిగుబడి అనేది వస్తుంది.
0: బాగుందండి. అయితే సాధారణంగా జూన్ జూలైలో మొదలై నవంబర్ వరకు ఉండే ఈ ఖరీఫ్ పంట సాగు కాలంలో ప్రస్తుతం ఏమైనా మార్పులు వచ్చాయంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే మారిన లేదా మారుతున్న వాతావరణ పరిస్థితుల రీత్యా ఈ పంట కాలాల్లో ఏమైనా మార్పులు వస్తే ఆ ప్రభావం వ్యవసాయం మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి నేలల్ని సారవంతం చేసుకునే తీరు పద్ధతులు కూడా ఏమైనా మార్చుకోవాలంటారా రైతు సోదరులు?
1: మీరు చాలా ముఖ్యమైన ప్రశ్నని అడిగారండి. ఇప్పుడు చూసుకున్నటువంటి అయితే ఈ సంవత్సరం మనకి ఎల్లైనో ప్రభావం వల్ల మనకి దాదాపుగా పంటలు కొన్ని ఎండిపోవడం జరిగింది. జొన్న, మొక్కజొన్న, ఏదైతే గద్వాలు, జోగులాంబ గద్వాలు, వనపర్తి ఇటువంటి ప్రాంతాల్లో నీరు లేక పంటలు అనేది ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా మనకి సమయం లేటుగా నారు నాటుకోవడం అనేది వరి విషయంలో జరిగింది. సో కాబట్టి పంట కాలము, పంట సమయాలు అనేటివి చేంజ్ కావడం జరిగింది ఈ ఎల్నిన ప్రభావం వల్ల. ఇప్పుడైనా సరే రైతు సోదరులందరికీ ఏంటంటే ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లో మనం ఆరుతడి పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే, ఆరుతడి పంటలు అంటే జొన్న, మొక్కజొన్న కానీ, వేరుశెనగ కానీ, ప్రాంతానికి మనకు అనువైనటువంటి నేలలకు అనుగుణంగా మనం సాగు చేసుకున్నట్లయితే మనం ఇటువంటి పంటకాలం సరైన టైంలో కానీ చేసుకోకపోతే మనకి దిగుబడి అనేది తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి రైతు అందరికీ మనవి, ఏ సమయంలో మనము సరైన సమయంలో కానీ పంట విత్తుకున్నట్లయితే ఈ నీటి ఎద్దడిని అంటే మనకి వేసవి కాలంలో చాలా తీవ్రమైనటువంటి టెంపరేచర్లు, అత్యధిక ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు మనకు నమోదయ్యే 38 నుంచి 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఉష్ణోగ్రతలు అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రైతులందరినీ ఆ అధిక ఉష్ణోగ్రతను తప్పించుకోవాలంటే పంటకాలంని ముందరనే మనకు అనుగుణంగా నాటుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత జరిగి మనం పంట ఉత్పాదతని పెంపొందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రైతులందరికీ మనవి, పంటకాలం అనేది ఏ పంటకి ఏది అనువైన సమయం దానికి అనుగుణంగా పంట నాటుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడు లేదా

0: వేరుశనగ ఇటువంటి పంటలకు చూసుకుని, వేరుశనగ అనే పంటకి దక్షిణ తెలంగాణ మండలంలో అయితే దాదాపు నవంబర్ ఎండింగ్ వరకు వేసుకోవచ్చు, అదే ఉత్తర తెలంగాణలో అయితే నవంబర్ 15 వరకు వేసుకోవచ్చు. మిగతా ఆరు తడి పంటలు, పెసర్లు కానీ మినుములు కానీ ఇటువంటి పంటలు చూసుకుంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనువైన కాలం. శనగలు కూడా మనం నవంబర్ ఎండింగ్ వరకు నాటుకోవచ్చు. పొద్దుతిరుగుడు కూడా మనం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా నాటుకోవచ్చు. నువ్వులు చూసుకున్నటువంటి అయితే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా నాటుకోవచ్చు. ఈ విధంగా యాసంగి పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే, సరైన సమయంలో సాగు చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి అనేది పొందవచ్చు. దీనికి అనుగుణంగా మనం నేల తయారు అనేది చేసుకోవాలి. పంట విత్తనం యొక్క సైజు, దాని యొక్క మనం తీసుకునేటువంటి సాలుకి తర్వాత పంటకి మొక్కకి సాంద్రత బట్టి మనం నేల అనేది చదును చేసుకోవాలి.
1: మన శాస్త్రవేత్త చరణ్ తేజ గారు చాలా విలువైన విషయాలు చెప్తున్నారు, రైతు సోదరులు వింటున్నారు కదా. మా ఫోన్ నెంబర్ మరోసారి చెప్తున్నాం, 2324-0852, మరొక నెంబర్ 2324-0853. ఈ రెండు నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. 040ST కోడ్ జత చేసి ప్రస్తుత ఖరీఫ్లో పంట కోతల తర్వాత నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, కంపోస్ట్ ఎరువు వాడకం ద్వారా ఎటువంటి లబ్ధి పొందొచ్చు అనే విషయాలు చెప్పడం కోసం వారు మన స్టూడియోలో ఉన్నారు. రైతు సోదరులు ఫోన్ చేసేలోపు వారిని మరో ప్రశ్న అడుగుదాం. తేజ గారు, ఖరీఫ్కి రబీకి మధ్య ఎక్కువ వ్యవధి ఉండదు కదా, మరి ఆ తక్కువ సమయంలోనే తరువాతి పంట విత్తుకోవడం కోసం త్వరితగతిన మన పంట పొలాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చో కూడా మన రైతు సోదరులకు తెలియజేయండి.
0: మనం వేసుకున్నటువంటి పంటలు అయితే ఏవైతే ఆరుతడి పంటలు ఉంటాయో, ఆరుతడి పంటలు కానీ లేదా వరి మాగాను కానీ దాన్ని బట్టి మనం నేలనే సిద్ధత చేసుకోవాలి.
1: ఈ ప్రశ్నకి సమాధానం విందామండి. మన రైతు సోదరులు ఒక ఆయన లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
2: నమస్తే అండి, నేను వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా.
1: వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి.
2: సార్ నమస్తే అండి.
0: నమస్తే అండి.
2: ఇప్పుడు మీరు కోతల తర్వాత ఈ పొలంలో తడి ఆరేలాగా 30 సెంటీమీటర్ల లోతుగా మీరు దుక్కి దున్నుకోమని చెబుతున్నారు. అయితే నాదొక సందేహం ఏంటంటే, ఖరీఫ్ పంటల తర్వాత గాని రబీ పంటల తర్వాత గాని దుక్కుని లోతుగా దున్నుకున్నట్టయితే లాభం అని కొందరు అంటారు, నష్టం అని కొందరు అంటారు. యాక్చువల్ గా ఈ లోతుగా దున్నుకోవడం వల్ల మనకు లాభం ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, అసలు ఎంత లోతు వరకు మనం దున్నుకోవచ్చు, ఈ విషయం గురించి నాకు మీరు క్లారిటీగా సమాధానం ఇవ్వండి, నేను రేడియోలో వింటానండి.
1: సంతోషం వెంకటరెడ్డి గారు, వారు సమాధానం ఇస్తారు, విందాం.
0: ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి నూనె గింజల పంటలు కానీ లేదా పప్పు జాతికి చెందినటువంటి పంటలు చూసుకున్నట్లయితే మనకి వేరు వ్యవస్థ అనేది 30 నుంచి 60 సెంటీమీటర్ల డీపర్గా వేరు వ్యవస్థ అనేది వెళ్ళడం జరుగుతుంది భూమిలో. మనము పైన చదును చేసుకుంటే అంటే 15 సెంటీమీటర్, ఇప్పుడు రూటోవేటర్ అనేది దాని యొక్క బ్లేడ్స్ కానీ చూసుకున్నట్లయితే 7.5 సెంటీమీటర్ల డయామీటర్తో ఉంటాయి. అది ఓన్లీ పై పొరగా 15 సెంటీమీటర్ల భూమి పొరను మాత్రమే చదును చేస్తుంది. సో ఓన్లీ రూటోవేటర్ చేసి మనం పొలం బాగా తయారైంది అనే భ్రమలో ఉంటే మనకి దిగుబడి అంత తగ్గే అవకాశం ఉంటుంది. మనం పాత పంట అవశేషాలని మగ్గబెట్టాలన్నా మనం లోదుక్కి అనేది చేసుకోవాలి. దీనికి చూసుకున్నట్టంటే 30 సెంటీమీటర్లు పైచిలుకగా కల్టివేటర్ దీన్ని కంపల్సరీ ఉపయోగించి మనం ఏ ఆరుతడి పంటలైనా కానీ సరే 60 సెంటీమీటర్ల డీపర్ వరకు వేరు వ్యవస్థ అనేది వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైతే వేర్లు బాగా సమగ్రంగా పెరుగుతాయో పోషకాలని అధికంగా అందుకోగలుగుతాయి, తేమని అధికంగా తీసుకోగలుగుతాయి, తీసుకున్న తర్వాతనే మనకి దిగుబడి అనేది మనకి అధికంగా వస్తుందన్నమాట. కాబట్టి పోషకాలు సమగ్రంగా తీసుకోవాలి, తర్వాత వేరు వ్యవస్థ గాలి బాగా ఆడాలంటే మనము లోతుగా 30 సెంటీమీటర్ లోతుగా దూకోవాలి. కానీ సమయం అనేది దీంట్లో మనం వరి మాగిన తర్వాత మనం వేసుకోబోయే పంట మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్లు పంట కాలాన్ని బట్టి మనం ఏదైతే పంటలు వేసుకుంటున్నామో మనకి సమయ పాలన ఎంత ఉంది, మినిమం ఒక రోటోవేటరు, కుదిరితే ఒకసారి పెద్ద బ్లేడు, ఎంబీ బ్లేడు, తర్వాత ఒక కల్టివేటరు, రెండు సార్లు రోటోవేటరు మనం వేసి దున్నుకుంటే మనకి అధిక దిగుబడులు వస్తాయి. ఒకవేళ సమయ వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే ఒకసారి కల్టివేటర్ మనం కల్టివేటర్తో పొలాన్ని చదును చేసుకుని తర్వాత రెండు దఫాలుగా మనం రోటోవేటర్ని కానీ చేసుకున్నట్లయితే మనము భూమిని సమగ్రంగా తయారు చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత మనం పోషకాలు కూడా పంటకి ఈజీగా తీసుకోగలుగుతుంది.

0: శ్రోత అడిగిన ప్రశ్నకి చాలా వివరణాత్మకంగా సమాధానం ఇచ్చారు, సంతోషం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఖరీఫ్కి రబీకి మధ్య ఆ ఉన్న తక్కువ వ్యవధిలో నెలని ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చు అంటారు?
1: ఇందాక చెప్పినట్లు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఇందాక ఆరుతడి పంటల్లో దాదాపు 30 నుంచి 60

0: తడిగిన విధంగా మనకి సమయభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి కల్టివేటరు అనే నాగలితో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు అది దాని పండ్లతో గీరుతుంది కాబట్టి నేలని కిందికి మీదికి చేస్తుంది కాబట్టి మనకి అధికంగా పొలాన్ని తయారు చేస్తుంది. తర్వాత వేరు వ్యవస్థ లోపలికి కుదించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పైపాటిగా మనం రోటోవేటర్ 2 దఫాలుగా 3 దఫాలుగా చేసుకుని నీళ్ళు లెవలింగ్ అని చేసుకుంటే మనం పంటలో నీరు ఆగకుండా తర్వాత కలుపు లేకుండా పూర్వ పంట వ్యర్థాలు కానీ అవశేషాలు కానీ లేకుండా కలిగిదుండడం వల్ల మనకి నేల అనేది సమగ్రంగా తయారవుతుంది.
1: నేలని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో బానగాని చెప్పారు. అయితే ఇప్పుడు మరో ప్రశ్న అడగాలనిపిస్తుందండి, అసలు పంటలు ఏవైనా కూడా అధిక దిగుబడి అందుకు తగిన ఆదాయం ఈ రెండు పొందడం అనేది ప్రధానం కదా, మరి అందుకు అనుగుణంగా ఈ ఖరీఫ్ పంట కోతల తర్వాత వేసుకోదగిన పంటలు ఏమంటారు, అందుకు తగిన విధంగా నేలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: మనం చూసుకున్నట్లయితే వరి యాసంగిలో నెంబర్ 1 స్థానంలో ఉంది సాగు అనేది. దాదాపు 43 లక్షల నుంచి 47 లక్షల ఎకరాల వరకు సాగులో ఉంది. తర్వాత మిగతా 20 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, జొన్న, తర్వాత వేరుశనగ లాంటి పంటలు ఉన్నాయి. సో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ టైంలో మనకి శనగలు కానీ తర్వాత మొక్కజొన్న కానీ అధికంగా వేస్తారు. అదే మధ్యస్థ తెలంగాణ జోన్లో చూసుకున్నటువంటి అయితే మొక్కజొన్న కానీ తర్వాత వరి సాగు కానీ అధికంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి వేరుశనగ అనేది ఎక్కువగా వేసుకుంటారు. సో ఈ పంట కాలం మనకి మనం వేసుకోబోయే పంట యొక్క కాలం ఎంత, తర్వాత దానికి కావలసినటువంటి నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలి, పంట విత్తనం చూసుకున్నట్టయితే సూక్ష్మ సైజులో ఉంటే అంటే పంట సీడ్ కానీ సైజు చిన్నగా ఉంటే మనం దుక్కి అనేది బాగా జున్నుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి విత్తనంలో ఉన్నటువంటి ఆహార పోషకాలు ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటాయి. సో అది భూమిలో నుంచి చీల్చుకొని పైకి రావాలంటే దాని యొక్క ఆహార నిల్వలు అనేటివి మనకి సరిపోవు కాబట్టి దానికోసమని మనం దానికి తోడ్పాటు అనేది అందియాలి. అందుకోసం చాలా పదునుగా మనం భూమిని అనేది తయారు చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం మధ్యస్థంగా నుంచి దొడ్డుగా ఉన్నటువంటి ఇత్తనాలు అంటే మొక్కజొన్న కానీ లేదా వేరుశనగ కానీ ఇటువంటి ఇత్తనాలకు ఏంటంటే మనము అంత బాగా చదును చేసుకోవసరం లేదు. పల్లలు పల్లగా ఉన్నా కానీ సరే పర్వాలేదు, కానీ సరైన తేమ అందిస్తూ సాగు భూమిని దుక్కి చేసుకుంటే సరిపోతుంది. భూమిని మనం ఒకసారి కల్టివేటర్ ఒకసారి రోటోవేటర్ వేసుకొని ఇత్తనంగా నాటుకున్నట్లయితే ఈ మొక్కజొన్న వేరుశనగలో సరిపోతుంది. కానీ తర్వాత అంతర్కృషి మాత్రం బాగా చేసుకోవాలి, ఎందుకంటే వేరుశనగకి మనకి ఏవైతే కాయలు మనకి 30 నుంచి 40 సెంటీమీటర్ల డీపర్లో మనకి కాయలు అనేటివి కాస్తాయి కాబట్టి ఆ వేరుకి గాలి అనేది అవసరము, తర్వాత తేమ శాతం అనేది పెరగడం అవసరం కాబట్టి దానికోసమని మనము అంతర్కృషి అనేది ఎర్తింగ్ అప్ లాంటి ఆపరేషన్స్ అనేటివి చేసుకోవాలి. తర్వాత జిప్సం పైపాటిగా అప్లై చేసుకున్నటువంటి అయితే ఎటువంటి కాయలు కానీ బాగా గట్టిగా ఏర్పడడం జరుగుతుంది వేరుశనగలో. ఈ విధంగా మనం వేసుకోబోయే పంట బట్టి లేదా మనం వరి మళ్ళీ తర్వాత వేసుకుంటామంటే మనకు ఉన్నటువంటి నీటి లభ్యత చూసుకుని దానికి అనుగుణంగా దాదాపు 200 మిల్లీమీటర్లు మనకి ఈ పొలం తయారు చేయడానికి వరి మాగాన్ని తయారు చేయడానికి అవసరమవుతుంది. దానికోసం కేజ్ వీల్స్ నీరు పైపాటిగా 5 సెంటీమీటర్ల డీప్లో ఇసుకుంటూ 2-3 రోజుల వ్యవధుల్లో కేజీ వీల్స్ 2 సార్లు 3 దఫాలుగా మనం కానీ కేజీ వీల్స్తో సాయంతో కానీ లేదా రోటోవేటర్ సాయంతో కానీ మనం వరి మాగాన్లు కూడా తయారు చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఖరీఫ్లోనూ అదే పంట, రబీలోనూ అదే పంట వేయచ్చు అంటారా, మధ్యలో వేరే పంట వేస్తే బాగుంటుందంటారా?
0: నిజం చెప్పాలంటే మీరు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతాంగం అంతా మనకి వరి తర్వాత వరి పంటనే వేస్తున్నారు. దీనివల్ల అనేక దుష్ప్రయోజనాలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే వరి తర్వాత వరి ఒకటే 30 సెంటీమీటర్ల భూమి పొరను ఒక్కటే తాకుతున్నాయి. ఆ ఏవైతే దానిలో వేరు వరి యొక్క వేర్లు ఉన్నాయో పైపాటిగా 30 సెంటీమీటర్ల భూమిలో నుంచే పోషకాలన్నీ గుంజడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పైపాటిగా భూమి అనేది సారం అనేది కోల్పోతుంది. దానికి వరి మాగాణుల కోసమని నేలని నీళ్లు పెట్టి బాగా కలియదున్ని దాన్ని మనం ఒక స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేస్తున్నాము. కాబట్టి చూసుకున్నట్లయితే నేలని మనం బాగా మన అవసరం కోసమని డిస్ట్రాయ్ చేస్తున్నాము. సో చూసుకున్నట్లయితే బాగా ఇలా చేయడం వల్ల వరి తర్వాత వరి వేసుకోవడం అనేది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కానీ ఇప్పుడున్న సమాజం చూసుకుంటే, తెలంగాణ రైతాంగం చూసుకుంటే

0: ఏదైతే సులువుగా అయిపోతుందో అటువంటి పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. కానీ
1: పంట
0: ఆడితడి
1: మార్పిడి అనేది చేయలేదు అంటున్నారా?
0: పంట మార్పిడి అనేది చేయలేదు. పంట మార్పిడి అనేది ఇప్పుడున్నటువంటి ఎల్నైనో, ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణ సమయానికి, సిచ్యువేషన్కి ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేయాలి. వరి లాంటి పంట కాకుండా ఆరితడి పంటల వైపు వెళ్తే అధిక దిగుబడులు అనేది సాధించవచ్చు.
1: అంటే ప్రతి పంటకి పంట మార్పిడి చేయడం అనేది ముఖ్యం, అది మంచిదంటారు అయితే.
0: మంచిది, నేల ఆరోగ్యం పెరుగుతుంది. నేల ఏదైతే ఉన్నటువంటి సేంద్రియ కర్బనం కూడా నేలలో పెరుగుతుంది, ప్రకృతి
1: అవునవును,
0: కూడా సాయం అందిస్తుంది,
1: అంటే సాగు చేసే ఆ తర్వాత సాగు చేసే పంటలో కూడా నాణ్యత కూడా పెరుగుతుంది, పోషకాలు కూడా
0: పెరుగుతుంది,
1: పెరుగుతాయి
0: పోషకాలు
1: అంటారు.
0: కూడా పెరుగుతాయి.
1: బాగుందండి. అయితే ఈ సందర్భంలో మరో ప్రశ్న కూడా అడగబుద్ధి వస్తుంది. ఇప్పుడు పురుగు మందులు ఎరువులు అంటే పంటల అధిక దిగుబడి కోసం నేలల్ని బలంగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోటో పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ తగుమాత్రంగా అయినా సరే వాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే వాటిని మానుకోవచ్చా?
0: ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఆహారం అనేది రకరకాల మార్గాల్లో తీసుకుంటాము. సో చూసుకున్నట్లయితే మనం ఆహారం అందుకోవడం కోసం అని పోషకాలు అంటే విటమిన్స్ కానీ అన్ని న్యూట్రియంట్స్ కానీ అందాలంటే మన ప్లేట్లో రైసు, తర్వాత పప్పు, తర్వాత సాంబారు, కూరగాయ, తర్వాత అన్ని రకాల
1: పోషకాలు
0: పోషకాలు
1: ఉండాలి.
0: ఉండేటట్లు మనం వచ్చేటట్లు మనం ఆహారం అనేది తీసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే జబ్బు చేస్తుందో టెంపరరీగా మెడిసిన్స్, అల్లోపతిక్ మెడిసిన్స్ అంటే రెడీమేడ్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇటువంటి తీసుకుంటాం, ఆహారం సప్లిమెంట్ అవుతుంది. కానీ మన బాడీలో ఉన్నటువంటి ఆమ్ల గుణం కానీ, పండ్లు కానీ, తర్వాత పొట్ట జీర్ణ వ్యవస్థ కానీ ఇవి మనకి పనిచేయడం మానేస్తాయి. కాబట్టి ఒక్క మందుతో, రసాయన మందుతో వేస్తుందంటే మన ఆహారం తగ్గుతుందంటే తగ్గుతుందేమో పైపాటిగా, కానీ మన జీర్ణ వ్యవస్థ కానీ, తర్వాత మన శరీరం అనేది సరిగ్గా పనిచేయదు. అలాగే పంట కూడా ఒక జీవం ఉన్నటువంటి మొక్కనే కాబట్టి, జీవం ఉన్నటువంటి జీవే కాబట్టి చూసుకున్నట్లయితే పంటకు కూడా సేంద్రియ పదార్థాలతో మనం దానికి పోషకాలు అందిస్తే ఏపుగా పెరుగుతుంది. అదే ఈ రసాయనం నుంచి వచ్చినటువంటి ఎరువులు కానీ వేసుకున్నట్టయితే, అంటే ఇప్పుడున్న అధిక దిగుబడి సాధించేటువంటి ప్రక్రియలో అధిక మోతాదులో ఎరువులు అనేటివి, రసాయనిక ఎరువులు అనేటివి వాడడం జరుగుతుంది. కానీ కుదిరినప్పుడల్లా పచ్చిరొట్ట పైర్లు కానీ, లేదా ఒక పప్పు జాతికి చెందినటువంటి మొక్కని, ఆరుతడి పంటని ఉన్నటువంటి ఖరీఫ్ యాసంగి సాగులో ఒక్కసారైనా సంవత్సరానికి సాగు చేసుకోవడం కానీ, ఇటువంటి లేదా సేంద్రియ కర్బనం పెందే విధంగా పాత పంట వ్యర్థాలను కానీ భూమిలో లోతు దుక్కుగా దున్నుకుంటే మనము పంటకి సమగ్రంగా పోషకాలు అందించిన వాళ్ళమవుతాం. ఈ ఎరువులు, రసాయనిక ఎరువులైనటువంటివి ఒకటి లేదా రెండు పోషకాలను మాత్రమే అందిస్తాయి. కానీ మనకి సేంద్రియంగా వచ్చినటువంటి పశువుల పేడ కానీ, పశువుల మూత్రం నుంచి కానీ, లేదా వర్మీ కంపోస్ట్ కానీ, లేదా పచ్చిరొట్ట పైర్లు కానీ, ఇవన్నీ సమగ్రంగా 17 పోషకాలను అందిస్తాయి, పంట ఆహారంగా పెరగడానికి ఉపయోగపడతాయి.
1: మీ జవాబుకు అడ్డురాను కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పూర్తిగా కంపోస్టే వాడి అంటే సేంద్రియ పదార్థాలతోటే నేలను సారవంతం చేసుకోవచ్చా?
0: ఇది చూసుకున్నట్లయితే కంపోస్ట్లో మనకి కర్బనం నుంచి నత్రజని రేషియో అనేది అధికంగా ఉంటుంది. మనకి అధిక ఇప్పుడు ఒకటేసారి ఒకటే దఫాలో మనకి రిజల్ట్స్ అనేటివి కనపడవు. 2-3 సంవత్సరాలు మినిమం కాల వ్యవధి అనేది పడుతుంది,
1: అంటే నేలను అలవాటు
0: అలవాటు
1: చేయాలంటారు.
0: చేయాలి. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మనకి దిగుబడులు అనే స్థిరికత అనేది రావడం జరుగుతుంది. ఒకటేసారి మనం ఈరోజు మనం ఈ కంపోస్ట్ వేరే వేసేసి ఈరోజే అధిక దిగుబడి రావాలి, ఈ 3 నెలల్లోనే మనకు అధిక దిగుబడి రావాలంటే కష్టం. కాబట్టి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, సగం భాగం మనం రసాయనిక ఎరువుల నుంచి, సగం భాగం సేంద్రియ ఎరువుల నుంచి కానీ తీసుకున్నట్లయితే, పంటకు అందించినట్లయితే మనకి అధిక దిగుబడి సాధించవచ్చు. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు గవర్నమెంట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటిది ఏంటంటే, సేంద్రియ వ్యవసాయం వైపు రైతుల్ని మొగ్గు చూపే విధంగా ప్రతి ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మార్గాల్ని, కొత్త మార్గాల్ని కానీ అన్వేషిస్తే వ్యవసాయం అనేది లాభదాయకమవుతుంది.
1: అంటే మనిషికి సమీకృత ఆహారం ఏ విధంగా అవసరమో మన పంట పొలాలకు కూడా అటువంటి సమీకృత ఆహారం రూపంలో పోషకాలు అందించాలి.
0: అవునండి,
1: అంటే సేంద్రియ
0: ఖచ్చితంగా
1: పదార్థాల ద్వారా కానీ రసాయనాల ద్వారా కానీ
0: అదే.
1: తప్పకుండా అంటారు.
0: మనం ఒకటే పదార్థం రోజు తినలేం కదా, పంటకు కూడా అంతే. ఒక యూరియా అనే రసాయనిక ఎరువును మాత్రమే వేసి మనం అధిక దిగుబడి రావాలంటే కష్టం.
1: అంటే
0: దాని
1: కొంచెం
0: గురించి
1: శ్రమ ఉండొచ్చేమో కానీ విషయ రసాయనాలు లేని పంటలు పొందే అవకాశం అయితే ఉంటుందా
0: ఉంటుంది
1: దీర్ఘకాలంలో?
0: దీర్ఘకాలంలో.
1: బాగుంది బాగుంది. అయితే కొన్ని చోట్ల

0: అప్పట్ల ముందు పండించిన పంటల తాలూకు చెత్తనే భూమిలో కలియదున్నేయటం, ఇంకా మేకలు గొర్రెలు వంటి వాటిని పొలాల్లో మేపడం ద్వారా అవి విడిచిపెట్టే పెంటని నేలలో దున్నటం ద్వారా మట్టిలో కలిపేసి ఇంకా వేపపిండని జీలుగ మొక్కలని వేరుశనగ పొట్టని వేస్తుంటారు కదా, ఇవి కూడా కంపోస్ట్ వాడకం క్రిందకే వస్తాయంటారా, రైతులు ఇలా చేయడం ఎంతవరకు లాభదాయకం అంటారు?
1: మనం కంపోస్టు పరంగా చూసుకుంటే జీవ ఆధారితమైనటువంటి వ్యర్థాలను, అంటే మనం మొక్క యొక్క అవశేషాలు కానీ లేదా ఎనిమల్ వేస్ట్ అనేది కంపోస్టు కింద మనం చూడవచ్చు. మనం ఈ కంపోస్ట్ని మనము వివిధ రకాల వ్యర్థాల ద్వారా తయారు చేయొచ్చు. అంటే పంట వ్యర్థాలు, అంటే పంట యొక్క ఆకు కానీ తర్వాత కాండాలు కానీ చిన్న పొరగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి కంపోస్టు దాంట్లో మగ్గబెట్టిన తర్వాత బాగా 40-45 రోజుల తర్వాత మగ్గిన తర్వాత దాన్ని తొందరగా మగ్గడానికి రాక్ ఫాస్ఫేట్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకున్నట్లయితే మనకి కంపోస్ట్ అనేది బాగా తయారవుతుంది. ఈ కంపోస్ట్ తయారైన తర్వాత దీన్ని కానీ బాగా మగ్గినటువంటిది వేస్తే తొందరగా మనకి పోషకాలు అనేటివి పంటకి అందిస్తాయన్నమాట. తర్వాత నేల సారం కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పినట్లు చూసుకున్నట్టే గొర్రెల పశువులు కానీ లేదా మీరు అన్నట్లు మేకలు గొర్రెలు ఇలాంటివి మేపి తర్వాత పచ్చిరొట్ట పైర్లు వీటి చూసుకున్నటువంటి అయితే మేకలు గొర్రెల నుంచి వచ్చేటువంటి వ్యర్థాల ద్వారా దాదాపు 3% నత్రజని, 1.5% భాస్వరము, మళ్ళీ 3.6% పొటాషు వంటి పోషకాలు ఒక కేజీలో మనకి దొరుకుతున్నాయి. కాబట్టి రైతు సోదరులందరికీ అటువంటి పాడి పశువులు కానీ లభ్యత కానీ ఉంటే ఈ విధంగా మనం భూమి యొక్క సారాన్ని బాగా పెంపొందించడం ఇలాంటి కంపోస్టుల ద్వారా ఇలాంటి వ్యర్థాల ద్వారా.
0: ఇప్పుడు ఆహార పంటలు వ్యాపార పంటలు అంటాం కదా, అంటే వరి మొక్కజొన్న అపరాలు చెరకు వంటివి ఇంకా ప్రత్తి నూనె గింజలు వంటివి, ఈ రెండు విధాలైన పంటల సాగుకి నేల తయారీ ఒకే విధంగా ఉండాలంటారా లేదా వేరువేరుగా తయారు చేసుకోవాలా? ఇప్పుడు మనం ఎలాగో ఖరీఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఖరీఫ్ పంట కోతల గురించి, ఈ కోతలు అయిన తరువాత ఏ విధంగా నేలను సిద్ధం చేసుకోవచ్చు అంటారు?
1: మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, మనం మీరు ఇందాక అడిగింది క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి పంటలు రకరకాలుగా ఉన్నట్లుంటే దానికి యొక్క పోషకాల రిక్వైర్మెంటు రకరకాలుగా ఉంటుంది. పంట కాలం అనేది వ్యవధి అనేది రకరకాలుగా ఉంటుంది. సో కాబట్టి మనకి పంట కాలం ఎంత, పంట వేరు వ్యవస్థ ఎంత భూమిలోకి వెళ్తుంది, పంట పోషకాలు అవసరాలు ఎంత, దీనికి అనుగుణంగా మనం అనేది పంట అనేది నేల తయారనేది సిద్ధం చేసుకోవాలి.
0: సో ఒక కొంచెం పెద్ద ప్రశ్న అనుకోండి, ఎందుకంటే ఈ మధ్యనే పత్రికలో ఒక వార్త చదివాను, రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల రీత్యా పప్పుధాన్యాలు కానీ నూనె గింజల దిగుబడి కానీ వీటి అవసరాలు తగినంతగా ఉండటం లేదని చెప్పి ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్ అనే ఒక కార్యక్రమం ద్వారా పంటల్లో వైవిధ్యం పెంచాలి అనే ఉద్దేశంతో రైతు సోదరులను సిద్ధం చేయడం కోసం చాలా ప్రాంతాల్లో, మీ పాలెం వ్యవసాయ స్థానంలో కూడా, ఇంకా రుద్రూరు, వరంగల్, తాండూరు, కంపసాగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఎంపిక చేసిన రైతు బృందాలకి కొంతమంది శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నేలల నాణ్యత, నీటి నాణ్యత మెరుగుపరచడం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున కార్యక్రమం చేపడుతున్నామని, రాబోయే రబీ కాలానికంటే ముందే ఇవి వాళ్ళని సిద్ధం చేస్తామని అంటున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు?
1: మీరు కరెక్ట్గా చెప్పారండి. సో పంట మార్పిడిని ముందుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి మా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానే సార్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేరుగా శాస్త్రవేత్తలు ఏవైతే టెక్నాలజీస్ లాస్ట్ 4-5 ఇయర్స్లో కనుక్కున్నారో ఆరుతడి పంటలలో, అటువంటి టెక్నాలజీస్ని తర్వాత రైతు సోదరులకు దగ్గరగా చేయడం కోసమని రైతుల దగ్గరకే శాస్త్రవేత్తల బృందాన్ని పంపించడం జరిగింది. పంట మార్పిడి ఎందుకు తీసుకోవాలనేది సర్వే చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతు అందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.
0: చాలా విలువైన విషయాలు చెప్పారు. ఖరీఫ్లో పంట కొదల తర్వాత నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చో అందుకు శాస్త్రవేత్తల బృందం కానీ యూనివర్సిటీ వారు కానీ మనకి ఏ విధంగా తోడ్పాటుగా ఉంటారో చాలా విలువైన విషయాలు చెప్పారు మనకి. డాక్టర్ కె చరణ్ తేజ్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత కంపోస్ట్ వాడకం గురించి డాక్టర్ కె చరణ్ తేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రైతులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీ పివిజి సతీష్ గారు వ్యవహరించారు.
3: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: हाँ।

0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, हाँ माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: पर हम तो सब यही डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: आकाशवाणी వికసిత భారత్ కార్యక్రమం.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
5: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసీడీఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజే గారు.
6: నమస్కారం అండి.
5: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
6: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్, మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము, అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెను ఉంటుంది, మెను ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనులతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెను ఫాలో అవుతున్నారా, మెను చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి ప్రతి ఒక్క అంగన్వాడీలు. అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్

0: సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడి టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకు అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అండ్ కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ మూడో అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ అ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడి టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి, అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడి టీచర్స్ ది, ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా.

0: చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అలాంగ్ విత్ ఫొటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్, ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది, ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ICDS కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి, అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ICDS వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డ్ లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషణ అభియాన్ అన్నది ఒక స్కీమ్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి, అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్.

0: డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడి సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి, ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కామర్స్లో విక్రయించే చిరు వ్యాపారులకు నిబంధనలు సులభతరం చేశామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా కొత్త ఓటు కోసం 488,417 దరఖాస్తులు వచ్చాయని సీఈఓ కార్యాలయం తెలిపింది. చిరునామా ఇతర వివరాల మార్పుల కోసం 504,782 దరఖాస్తులు, ఓటు తొలగింపు కోసం 24,323 ఫారం 7లు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల వివరాలన్నీ ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తేవాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొచ్చామని తెలిపింది. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147,99,00,000 రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుబట్టడం సరికాదన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో ఈరోజు 2 రోజుల జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్టంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 37, భద్రాచలం, మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, వడ్డీ రేట్ల భయాలతో స్టాక్ మార్కెట్ ఇవాళ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 1045 పాయింట్ల నష్టంతో 71,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 371 పాయింట్లు క్షీణించి 22,231 వద్ద ముగిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి బ్రిక్స్ వేదికగా భారత్ గళం ప్రపంచ గమనం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు జర్నలిజం విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ రాజారాం గారు మరియు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కందాడై.

0: పార్థసారథి గారు, సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి.
1: ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో బ్రిక్స్ వేదికగా భారత్ గళం, ప్రపంచ గమనం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక సమీకరణాలు శాసిస్తున్న శక్తివంతమైన కూటమి బ్రిక్స్. గడిచిన కొన్ని నెలలుగా మన దేశంలోని వివిధ నగరాల్లో భిన్న రంగాలపై దశల వారీగా మేధోమదనం సాగించిన బ్రిక్స్ కూటమి వచ్చే నెలలో జరగనున్న అత్యంత కీలకమైన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు సిద్ధమవుతోంది. కేవలం ప్రభుత్వాలు, దౌత్యవేత్తల స్థాయిలోనే కాకుండా ప్రజాప్రతినిధులు, చట్టసభల వేదికగా ఈ అంతర్జాతీయ నిర్ణయాలు ఎలా చట్టరూపం దాల్చబోతున్నాయి, గ్లోబల్ సౌత్ నాయకత్వ బాధ్యతల్లో భారతదేశ దృక్పథం, ప్రాధాన్యతలు ఏంటి, ఈ సమగ్ర అంశాలను విశ్లేషించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ రాజారాం గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు శ్రీ కందాడై పార్థసారథి గారు. ఇద్దరికి నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, ముందుగా చెప్పండి, అసలు బ్రిక్స్ కూటమి అంటే ఏంటి, ఏ దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి, వీటి ప్రధాన లక్ష్యం ఏంటి?
2: బ్రిక్స్ కూటమి అంటే మనం దాని ఫుల్ ఫామ్ చూసుకున్నప్పుడు BRICS, ఇది స్టార్ట్ అయింది 2009 లాంటి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలైంది. తర్వాత మనకు సౌత్ ఆఫ్రికా కలిసి బ్రిక్స్ గా రూపాంతరం చెందింది. ఇవి చాలా ఎమర్జింగ్ ఎకానమీస్, అప్పటికి పవర్ఫుల్ ఎకానమీస్. G7 ఈజ్ డామినేటెడ్ బై వెస్టర్న్ గ్రూప్. అట్లాంటిది చోట మనకు ఎమర్జింగ్ ఎకానమీస్ గానీ, గ్లోబల్ సౌత్ అంటున్నాం, వీళ్ళందరు గానీ ఒక యూనిటీ గా వచ్చి మనం ఆర్థిక రంగంలో గానీ, జియో పాలిటిక్స్ లో గానీ మన వాయిస్ వినిపించాలి, మనం రూల్ టేకర్స్ కాకుండా రూల్ మేకర్స్ గా కూడా ఎదగాలన్నది ఇట్లాంటి ముఖ్యమైన దేశాల ఆలోచనతో బ్రిక్స్ ఏర్పడింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత సౌదీ అరేబియా కూడా, ఇట్లా కలిసి మొత్తం 11 దేశాలు పర్మనెంట్ మెంబర్స్ గా ఉన్నాయి. సౌదీ అరేబియా ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయొచ్చా ఫుల్ టైం మేమా కాదా అని, కానీ ఫుల్ టైం మెంబర్ గా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ రకంగా చూసుకుంటే మనకి ఇప్పుడు 11 దేశాలు, తర్వాత ఒక 10 అసోసియేట్ దేశాలు కూడా ఉన్నాయి. పార్టిసిపేటింగ్ కంట్రీస్ అంటాం మనం, పార్ట్నర్ కంట్రీస్ అంటాం. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకస్థాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం లాంటి దేశాలు పార్ట్నర్ కంట్రీస్ గా ఉండి జియో పాలిటిక్స్ ఆల్టర్నేట్ వాయిస్ ఉండాలన్నది బ్రిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: పార్థసారథి గారు, ఈ బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలు చేరుతున్నాయి కదా, వాటి చేరికతో ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలో వస్తున్న సిద్ధాంతపరమైన మార్పును మీరు ఎట్లా విశ్లేషిస్తారు?
3: పాశ్చాత్య దేశాల ఆధిపత్య కూటమి ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఒక కూటమి అభివృద్ధి చెందుతున్న దేశాలతో తయారు కావాలి అన్నది ప్రధానమైన సిద్ధాంతం బ్రిక్స్ వెనక. ఇది కేవలం రాజకీయ ప్రత్యామ్నాయ కూటమే కాకుండా ఆర్థికంగాను, ఇతరత్ర వాణిజ్య పరంగాను పాశ్చాత్య దేశాల ప్రత్యామ్నాయంగా ఈ కూటమి తయారు కావాలి అని. ఏదైతే ఒక ఆధిపత్య ధోరణి ఏర్పడిందో, ఏకస్వామ్య విధానం ఏదైతే రష్యా పాత సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఏర్పడిందో, దానికి ప్రత్యామ్నాయంగా మల్టీలేటరల్ ఫోరం ఉండాలి ప్రధానమైన సిద్ధాంతంతో ఈ కూటమి మనకి ముందుకు తీసుకొచ్చింది. దాంతో ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో అమెరికా లేదా యూరోప్ శాసించినట్లు కాకుండా మిగతా దేశాలు మేము కూడా చెప్పగలుగుతున్నాం. ఇది ఈరోజు ప్రధానంగా మిగతా దేశాలు చెప్పాలి చర్చ జరుగుతుందో, ఆ చర్చకి ఇది బలం చేకూరుస్తుంది.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, గత కొన్ని నెలలుగా మన దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన సన్నాహక సమావేశాలు దేశీయంగా ప్రజల్లోకి, అలాగే స్థానిక వ్యాపారాల్లోకి ఎలాంటి సందేశాన్ని తీసుకెళ్లాయి?
2: దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 350 ప్రిపరేటరీ మీటింగ్స్ జరిగినాయి చాలా అంశాల పట్ల. ఉదాహరణకు హైదరాబాద్ లో ట్రేడ్ యూనియన్స్ మీటింగ్ జరిగింది. ఈ బ్రిక్స్ దేశాలు ట్రేడ్ యూనియన్స్ కు చెందిన ప్రతినిధులు మనం హోటల్ హైదరాబాద్ లో ఒక మ్యారియట్ లో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. అట్లాగే విశాఖపట్నంలో యూత్ ఎంపవర్మెంట్ మీద గానీ, తర్వాత పూణేలో టెక్నాలజీ, ఐటీ, ఇన్నోవేషన్, ఇట్లా రకరకాల థీమ్ల మీద ఇక్కడ మన బ్రిక్స్ ప్రతినిధులతో పాటు దేశీయంగా ఆయా రంగాలకు చెందిన ప్రతినిధులను, ముఖ్యులు కూడా ఈ చర్చల్లో పాల్గొనడం ద్వారా ఒక దేశం నుండి ఒక దేశం బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవడము, అక్కడున్న విధానాలు నేర్చుకోవడము ప్రజల్లోకి చాలా పోయిందండి. ఆయా రంగాలకు చెందిన వాళ్ళు మ్యూచువల్ లెర్నింగ్స్ చాలా జరిగినాయి. ఈ ప్రిపరేటరీ మీటింగ్స్ ద్వారా బ్రిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ రంగాల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, మనం ఎట్లా కొలాబరేషన్ చేయొచ్చు అన్నది ఈ ప్రిపరేటరీ మీటింగ్స్ ద్వారా ఆయా రంగాలలో అవకాశం జరిగింది.
1: పార్థసారథి గారు, మీరు చెప్పండి, బ్రిక్స్ వేదికల్లో భారత్, చైనాల మధ్య సరిహద్దు సమస్యలు, వాణిజ్య లోటు వంటి సవాళ్లు చర్చల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
3: చైనా, భారత్ లు ఈరోజు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ తయారు చేయాలి, బ్రిక్స్ అజెండా అదే ముందు పెట్టినప్పుడు చైనా, భారత్ ల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు, గతంలో జరిగిన యుద్ధాలు ఇవన్నీ కూడా ఈ రెండు దేశాల మధ్య చాలా ఇబ్బందులకు కారణమైంది. వాణిజ్యం మధ్యలో తాత్కాలికంగా నిలిచివేయబడింది, సరిహద్దుల దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొనింది. వీటన్నిటి వల్ల ఈ రెండు దేశాల మధ్యలో వాణిజ్యం కొంత తగ్గడము, వాణిజ్యాన్ని నిలిపివేయడము, చైనా చెప్పిన దానికి భారతదేశం అంగీకరించకపోవడం, ఇలా రకరకాల పరిస్థితులు ఉత్పన్నమై గ్యాప్ వచ్చింది. బ్రిక్స్ సమావేశానికి ఈ మొత్తం కొంత గ్యాప్ పూడ్చుకోగలిగి చైనా అధ్యక్షుడు భారతదేశానికి రావడం. కానీ ప్రపంచంలో రెండు అతి పెద్ద దేశాలు, అది కూడా బ్రిక్స్ కూటమిలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు, తమ మధ్య

0: విభేదాల్ని తగ్గించుకోకుండా ఈ మొత్తం వ్యవస్థని ప్రపంచం ముందు పెడతాము అని అంటే అది నమ్మకం ఏర్పడదు. ఇప్పుడు సపోజ్ మీ రీజనల్ కరెన్సీలో మీరు వ్యాపారం చేయాలి, భారత్ ఏమంటోంది రూపాయిలో మేము వ్యాపారం చేసుకో, చైనా ఏమంటోంది రూపాయి కాదు ఇదంతటికీ కలిపి మనం ఒక కరెన్సీ చైనా కరెన్సీని ముందుకు తీసుకెళ్దాం, కాదు కాదు మనం ప్రత్యామ్నాయ కరెన్సీ, మొన్న ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో కూడా దీని మీద చర్చ జరిగింది. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి, భారత్ చైనాల మధ్యలో ఉన్న ఒక రకమైన అపనమ్మకమైన వాతావరణం. ఈ అపనమ్మకం ఇవన్నీ తీరకుండా మీరు నేను ప్రపంచానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ సృష్టించేస్తాను మా వ్యవస్థను మీరు నమ్మండి అని అంటే వినే పరిస్థితులు లేవు. ఇప్పుడు బ్రిక్స్ లో ఐదు ప్రధాన దేశాలు రష్యా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ని పక్కన పెడితే ఇవి రెండు కీలకమైన దేశాలు. అటువంటిప్పుడు ఇవి రెండు అపనమ్మకంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఒక తాటి మీద రాకపోతే మరి బ్రిక్స్ ప్రత్యామ్నాయం అవుతుందని ఎలా చెప్పగలరు? సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ చైనా. ఎందుకంటే చాలా కాలం సరిహద్దులు ప్రశాంతంగా ఉన్న వేళ గల్వాన్ లో జరిగిన కొట్లాట లేదా ఘర్షణ ఏదైతే ఉందో దాని కారణంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. రెండోది చైనా ఏకపక్షంగా డమ్ చేయడము, చైనా తన ఉత్పత్తుల్ని భారత్ లో వేయడము. ఈ రోజు భారతదేశం చైనా మధ్యలో వాణిజ్య లోటును చూస్తే అది చైనా వైపు ఎక్కువగా ఉంటుంది, మనం ఎగుమతి చేసేవి చాలా తక్కువగా ఉంటుంది. అన్ని తేల్చి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగితే అప్పుడు పరిస్థితులు చక్కబడతాయి.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, దౌత్య విధానంలో పార్లమెంటరీ డిప్లొమసీ ఎంతవరకు కీలకం? ప్రభుత్వ అధినేతల నిర్ణయాలు చట్టబద్ధం కావడానికి ఈ వేదిక ఎలా సహకరిస్తుంది?
2: అనండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఎప్పుడైనా ప్రభుత్వ అధినేతలు గాని, విదేశాంగ శాఖ మంత్రుల స్థాయిలో గాని, వేరే డిప్లొమాట్ స్థాయిలో గాని రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే అవన్నీ అమల్లోకి రావాలంటే నిజంగా వీటి మీద కొంత ఆయా దేశాల్లోని పార్లమెంట్ సభ్యులకు గాని, ఇతర లా మేకర్స్ గాని కొన్ని డౌట్స్ ఉండొచ్చు. అయితే వీటిని సమగ్రంగా చర్చకు పెట్టి ఈ పార్లమెంటరీ డిప్లొమసీ ద్వారా జరిగే విషయాలు ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే అగ్రిమెంట్ కు వచ్చామో దీని పట్ల అపోహలు తొలగించడానికి అన్ని దేశాలకు మేలు జరిగేది అనే డిప్లొమసీ ద్వారా ఆయా చట్టసభ సభ్యులకు చెప్పడము, వివరించడము, వాళ్ళు డిబేట్ లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం, వాళ్లకున్న సందేహాలు నివృత్తి చేయడానికి అవకాశం కల్పించడం ద్వారా ఈ స్థాయిలో దేశాధినేతలు గాని, పార్లమెంట్ సభ్యులు గాని, డిప్లొమాట్స్ లెవెల్లో, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ లెవెల్లో జరిగిన వాటికి చట్టబద్ధత కల్పించడము, చట్టాలు చేయడము, వాటి మీద బడ్జెట్లు కేటాయించడం, నియంత్రణ ఏర్పాటు చేయడము స్మూత్ గా జరగడానికి అవకాశం ఉంటుంది. అపోహలు తొలగించడం, మన యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడము, బ్యాలెన్స్ గా ఉండడం అనేది డిప్లొమసీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి పార్లమెంటరీ డిప్లొమసీ అనేది కూడా అత్యంత కీలకం. దీంట్లో చట్టాల పట్ల, ఈ యొక్క నిర్ణయాల పట్ల మేము సానుకూలంగానే ఉన్నాం, మాకు తెలుసు పూర్తిగా. కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకం కలిగితే విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మానిటరింగ్ మెకానిజం ఉంటుంది, బడ్జెట్ కేటాయింపులు ఉంటుంది, రివ్యూ చేయడానికి నెక్స్ట్ చట్టసభలో అవకాశం ఉంటుందండి.
1: పార్థసారథి గారు, ఈ స్థానిక కరెన్సీలో అంటే మన ఇండియా విషయానికే వస్తే రూపాయిలో వాణిజ్యం ఈ భారత ఎగుమతిదారులకు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అంటే ఎంఎస్ఎంఈలకు ఎలాంటి అవకాశాలను తెచ్చిపెడుతుంది?
0: అంతర్జాతీయ వ్యాపారం అనేది ఇటీవల వరకు మనం స్థానిక కరెన్సీలో జరుగుతుంది అని పెద్దగా ఊహించలేదు. స్థానిక కరెన్సీలో కొంత జరిగినా కూడా చాలా స్వల్ప స్థాయిలోనే జరిగేది. డాలర్ బేస్డ్ వాణిజ్యమే మనకి ఎక్కువగా జరుగుతుంది, ఎందుకంటే డాలర్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఏ గ్లోబల్ కరెన్సీ. డాలర్ ని యాక్సెప్ట్ చేయడం వల్ల మనకి రెండు మూడు సమస్యలు. ప్రధానంగా ఒక సమస్య ఏంటంటే డాలర్ విలువ పెరగడం, తగ్గడం రకరకాల కారణాల చేత ఆ డాలర్ యొక్క అవైలబిలిటీ చిన్న పరిశ్రమలకి, చిన్న వాణిజ్యవేత్తలకు ఈజీగా ఉండకపోవడం, ఇటువంటి సమస్యలు ఈ డాలర్ తో మనకి ఏర్పడుతూ వచ్చాయి. రెండోది, ఈ డాలర్ ని అమెరికా, పాశ్చాత్య దేశాలు దాని యొక్క వ్యాప్తిని, ఎంతవరకు అది అందుబాటులో ఉండాలి అన్న అంశాలని అవి నిర్ణయించేవి. సో వీటి కారణంగా చిన్న తరహా వ్యాపారవేత్తలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఈ డాలర్ తో వ్యాపారం చేయడం కొంత క్లిష్టమైన పరిస్థితిని సృష్టించేది. అదే ఇప్పుడు మనం మన స్థానిక కరెన్సీతో ఈ వ్యాపారం చేయడం వల్ల ఈ డాలర్ ఎగుడు దిగుడులతో వచ్చే ఇబ్బందులకి దూరం కావడము, రెండవది కరెన్సీ మన దేశపు నియంత్రణలో ఉండడము, మన బ్యాంకుల ద్వారా ఈ వ్యవస్థ అంతా నడపగలగడము, చిన్న తరహా మధ్యతరహా లేదా చిన్న మధ్య ఎస్ఎంఈలు ఏవైతే అంటారో వాటికి మంచి అవకాశాలని తీసుకొచ్చి పెడుతోంది, కొంత వాళ్లకి ఒక నమ్మకమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. డాలర్ల వెనకాల పరిగెత్తించాల్సిన అవసరం లేక డాలర్ల ఒడిదొడుకులు ఇబ్బందులు పడకుండా మన కరెన్సీలో మనం వాణిజ్యం చేయడం ఎన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు మన దేశం నుంచి ఎక్కువగా బయటికి వెళ్లే వస్తువులు లేదా మన దేశం వస్తువుల్ని దిగుమతి చేసుకునే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఎన్ని దీనిని యాక్సెప్ట్ చేస్తాయి, యాక్సెప్ట్ చేసే వాళ్ల యొక్క సంఖ్యని మనం పెంచుకోగలిగితే ఆ రోజు నిజమైన లబ్ధి ఈ దేశాలకు చేకూరుతుంది. బ్రిక్స్ కూటమి ఎకానమీ అనేది దగ్గర దగ్గర 60% ఆఫ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, నియర్ అబౌట్ 60% వరకు ఈ బ్రిక్స్ కూటమిలో ఈ రోజు భాగంగా ఉంది. బ్రిక్స్ కూటమిలో దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చి మన స్థానిక కరెన్సీల్లో మనం వాణిజ్యం

0: ప్రవహించుకోవచ్చు ఇచ్చి పుచ్చుకోవచ్చు అనే నిర్ణయానికి వస్తే ఆ రోజు ఖచ్చితంగా పరిశ్రమలన్నిటికీ మంచి ఊతం లభిస్తుంది.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, ఈ అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను రక్షించడంలో బ్రిక్స్ అనుసరిస్తున్న వ్యూహం ఎంతవరకు ప్రభావం చూపుతుంది?
2: ఇప్పటికిప్పుడు ఇది ప్రభావం ఎంతైనా కానీ చాలా అత్యంత ఆవశ్యకమైన విషయం. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా కేంద్రంగా జరుగుతుంది. అమెరికాలో ఉన్న ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడున్న అధ్యక్షుడి పాలనలో ఏకపక్ష నిర్ణయాలని వాళ్ళ మిత్ర దేశాలు కూడా అంటున్నాయి. మనం కూడా ఒక బాధ్యతలము. ఇట్లాంటి పరిస్థితులలో గ్లోబల్ సౌత్ వాయిస్ అనేది అంతర్జాతీయంగా చాలా బలపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఎంత ప్రభావం చూపింది అనే కంటే ఒక కలెక్టివ్ బార్గెనింగ్ వాయిస్, మేము ఇంత ఇంపార్టెంట్ ఎకానమీ, సార్ చెప్పినట్టు 60% ఎకానమీని రిప్రజెంట్ చేస్తున్నాము, 50% ప్రపంచ జనాభాను రిప్రజెంట్ చేస్తున్నాము, అయితే నిర్ణయాలలో మాకు ఇంత కీలకత ఉందా? 50% మంది ఈ బ్రిక్స్ లో భాగంగా ఉన్నాం, గ్లోబల్ సౌత్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 80-90% గ్లోబల్ సౌత్ కిందికే కేటగరైజ్ చేయబడుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో అంతర్జాతీయంగా ప్రభావం చూపే నిర్ణయాలలో మాకు భాగస్వామ్యం ఉందా, మాకు రిప్రజెంటేషన్ ఉందా, అసలు మా వాయిస్ ఇక్కడ చెల్లుతుందా? ఉదాహరణకి యుఎన్ లో మనకు ఐక్యరాజ్య సమితిలో తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు కొన్నిసార్లు మనకు నచ్చని ఉంటాయి, మనకు అవసరమైంది అక్కడ వీటో చేయబడుతుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఇవాళ ఒక పర్మనెంట్ సీట్ మెంబర్ లేదు. మనం అక్కడ 18% జనాభాకి మనకు పర్మనెంట్ సీట్ లేదు. చైనా తీసేస్తే మిగతా దేశాలు అన్ని జనాభా కలిపిన భారతదేశం అంత జనాభా లేదు అక్కడ ఈ పర్మనెంట్ మెంబర్స్ గా ఉన్నది. సో మరి మా వాయిస్ ఎక్కడ? ఖండించడానికి మనం అందరం కలెక్టివ్ వాయిస్ చేయడానికి గ్లోబల్ సౌత్ అనేది ఆల్ ఎమర్జింగ్ ఎకానమీస్, వాయిస్ లేనటువంటి ఇప్పటి వరకు వాళ్ళు ముఖ్య పాత్ర, మేము ఇంత బలంగా ఉండి కూడా మాకు వాయిస్ లేదన్న ఉద్దేశంతో గ్లోబల్ సౌత్ ఏర్పడింది. భారతదేశాన్ని ఒక లీడర్ గా కూడా చాలా దేశాలు ఇప్పటికీ ప్రకటించినాయి, గ్లోబల్ సౌత్ ను లీడ్ చేయాల్సిన అవసరం భారత్ ఉంది అనేది కూడా ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అన్ని భారత్ వైపు చూస్తున్నాయి. బ్రిక్స్ అనేది కూడా చాలా పవర్ఫుల్ సంస్థ కాబట్టి మొన్నటి డిక్లరేషన్, అసలు డిక్లరేషన్ జరగదేమో అనుకున్నారు న్యూఢిల్లీ డిక్లరేషన్ బ్రిక్స్ తర్వాత, కానీ ఆ డిక్లరేషన్ వచ్చినాక అంత కన్సెన్సస్ మనం సాధించగలిగినాం. ఒక కామన్ డిక్లరేషన్ రావడమే ఇట్స్ ఎ మేజర్ సిగ్నల్ టు ద పవర్స్ దట్ బి గ్లోబల్ లెవెల్ లో ఉన్న వాటికి.
1: సార్, పార్థసారథి గారు, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి కీలక చమురు ఉత్పత్తి దేశాలు బ్రిక్స్ లో ఉండడం వల్ల భారత్ ఇంధన భద్రతకు ఏ విధంగా రక్షణ కలుగుతుంది?
0: బ్రిక్స్ ఫౌండింగ్ కంట్రీస్ లో రష్యా ఒకటి ఉంది. రష్యా ప్రపంచ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు. రష్యా కేవలం భారతదేశానికే కాదు, యూరోప్ లో సగం యూరోప్ రష్యా ఈ రోజు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంది. అరే యూరోపియన్ దేశాలు మేము కొనడం లేదంటే గానీ రష్యా గ్యాస్ ఆయిల్ కొనకపోతే యూరోప్ దేశాల్లో కరెంటు వెలిగే పరిస్థితి కూడా లేదు. ఈ బ్రిక్స్ దేశాలు ఇప్పుడు మీరు చెప్పినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం కావడం వల్ల ప్రపంచ చమురు ఉత్పత్తిలో అతి పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఈ రోజు భారత్ తో చేతులు కలిపి చటపట్టాలు వేసుకుని పనిచేసే పరిస్థితి ఉంది. ఈ దేశాలన్నింటినీ కూడా అమెరికా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మనం చూసాం ఇరాన్ గల్ఫ్ యుద్దంలో కూడా అమెరికా మమ్మల్ని కాపాడుతుందని నమ్మిన ఈ దేశాలు ఈ రోజు అన్ని దేశాలని అమెరికా సంక్షోభంలోకి నెట్టేశారు. నిన్న ఇరాక్ నుంచి తన సైన్యాన్ని విత్డ్రా చేసుకుంది. సో నెమ్మదిగా మిగతా దేశాల నుంచి కూడా విత్డ్రా చేసుకోవాలనేది అమెరికా యొక్క ప్రణాళిక. అమెరికా ఒక రకంగా ఈ దేశాలన్నింటినీ అణగదొక్కాలనే లేదా తొక్కివేయాలి లేదా నా మాట చెప్పేటట్లు మీరు వినాలి అన్న ధోరణితో ఇప్పటి వరకు ప్రవర్తిస్తూ వచ్చింది. ఆ ధోరణికి వ్యతిరేకంగానే బ్రిక్స్ ఏర్పడింది. ఆ బ్రిక్స్ లో కూడా భారతదేశం తన స్వతంత్ర వైఖరిని కొనసాగిస్తూ వచ్చింది. భారతదేశం వసుదైవ కుటుంబకం అన్నది ఏదైతే నినాదం తీసుకొచ్చిందో, మీరు బాగుండాలి, మీ అందరితో పాటు నేను బాగుండాలి అనే సిద్ధాంతాన్ని నమ్మే దేశం. దేశం ఈ రోజు చమురు ఉత్పత్తి దేశాలన్నింటితో మంచి సంబంధాలు కలిగి ఉంది. అవి బ్రిక్స్ సభ్య దేశాలు కానప్పుడు కూడా మనతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏది సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ 2-3 ఏళ్ల క్రితం బ్రిక్స్ లో సభ్యులైన దేశాలు. అయినప్పటికీ మన దేశం ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని, ఇరాన్ తో మనం మాట్లాడితే ఇరాన్ మీద ఎన్ని ఆంక్షలు అమెరికా పెట్టినా మన వరకు మనం ఆ ఆంక్షల్ని అధిగమిస్తూ ఇరాన్ తో మిత్రత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాం. సో ఈ స్వతంత్ర వైఖరి ఏదైతే మొట్టమొదటి నుంచి భారత్ గత 10-15 ఏళ్లుగా అనుసరిస్తూ వచ్చిందో ఆ వైఖరి కారణంగా ఈ రోజు అవి బ్రిక్స్ సభ్య దేశాలు కూడా కావడం వల్ల ఒక రకంగా భారత్ కి ఒక మంచి అవకాశాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయింది.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఉన్న IMF, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలకు ప్రత్యామ్నాయంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థల నిర్మాణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎట్లా మారుస్తుంది?
2: ఇది ఒక మంచి పరిణామమే. బ్రిక్స్ ద్వారా తీసుకోబడిన ఒక మంచి డెవలప్మెంట్ ఇది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పుడు షాంఘై కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా అనేక అంటే IMF ఒక మ్యాండేట్ ఉంది. IMF ఏంటంటే లోన్ పేమెంట్స్, బ్యాలెన్స్, ఇతరత్ర వాళ్ళ మ్యాక్రో ఎకనామిక్స్ ఇట్లాంటివన్నీ వివిధ దేశాల యొక్క ఆర్థిక సుస్థిరత కోసం వాళ్ళకి అవసరమైన సహాయం కోసం ఈ లోన్స్ ఇస్తా ఉంటారు. వరల్డ్ బ్యాంక్ చూసినప్పుడు అభివృద్ధి ఫైనాన్సింగ్ అంటారు. వాళ్ళు వివిధ దేశాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ నుండి ఫైనాన్సింగ్ తీసుకోవచ్చు. మ్యాండేట్ తో పోలిస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ బ్రిక్స్ ద్వారా ఏర్పడిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి ఏముందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్

0: సస్టైనబుల్ డెవలప్మెంట్ రంగంలో వీళ్ళు ఫైనాన్సింగ్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు శాంక్షన్ చేశారు, ఒక $50 బిలియన్ వరకు కూడా లోన్ డిస్బర్స్ అయింది. ప్రత్యామ్నాయం అనే కంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి కంటే ఈ స్పెషల్ రంగాలలో, ఉదాహరణకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ దేశాలలో, బ్రిక్ సభ్య దేశాలు. ఈ బ్యాంకుకి ఇంకొక ప్రత్యేకత ఏముందంటే మిగతా దేశాలు కూడా ఈ బ్యాంకు ద్వారా రుణాలు పొందొచ్చు, షేర్ హోల్డర్స్ గా చేరొచ్చు అన్నట్టు.
1: పార్థసారథి గారు, భారతదేశపు యూపీఐ డిజిటల్ గుర్తింపు వ్యవస్థలను బ్రిక్స్ దేశాలకు విస్తరించే అవకాశాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు కనిపిస్తాయి?
2: ఈరోజు స్విఫ్ట్ అనే బ్యాంకింగ్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని, ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఒక దేశపు నుంచి ఇంకో దేశానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అది దేశాలు చేయాలన్నా వ్యక్తులు చేయాలన్నా, ఈ స్విఫ్ట్ అనే ట్రాన్స్ఫర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. స్విఫ్ట్ అనే వ్యవస్థ గురించి రష్యా మీద ఆంక్షలు విధించినప్పుడు చాలా వరకు చర్చ జరిగింది. ఈ స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాని బహిష్కరించామని, రష్యాకు మీరు ఎటువంటి నిధులు వేరే దేశాల నుంచి ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితి, ఇవన్నీ కూడా రకరకాలుగా రష్యాని బెదిరించడము, స్విఫ్ట్ వ్యవస్థ నుంచి తరిమివేయడము, ఈ స్విఫ్ట్ వ్యవస్థ మొత్తం యూరోపియన్ పాశ్చాత్య దేశాల కంట్రోల్లో ఉండడము ఈరోజు ప్రపంచం అంతా గమనిస్తోంది. డిజిటల్ ఆన్లైన్ ట్రాన్స్ఫరింగ్ వ్యవస్థ ఏదైతే స్విఫ్ట్ ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థ ఉండాలి, లేకపోతే పాశ్చాత్య దేశాలు కంట్రోల్ చేసే ఆర్థిక వ్యవస్థకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం కుదరదు. ఈరోజు మీరు ఇండియాలో ఉన్న ఒక బ్యాంకు రష్యాలో ఉన్న ఒక బ్యాంకు కి డబ్బులు పంపించాలి అంటే ఎలక్ట్రానిక్ రూపంలో స్విఫ్ట్ ఖచ్చితంగా ఇంటర్మీడియరీగా యాక్ట్ చేస్తుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేస్తూ, ఆ స్విఫ్ట్ వ్యవస్థ దేని ద్వారా పనిచేస్తుంది, ఇండియా నుంచి నేను రష్యాకి డబ్బులు పంపించాలంటే ఇది ఫస్ట్ డాలర్ లో కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళా దాన్ని డాలర్ నుంచి ఆ కరెన్సీలో కన్వర్ట్ చేస్తుంది, అది స్విఫ్ట్ పనిచేసే వ్యవస్థ. సో ఈ దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోకుండా కుదరని అంశం. అందుచేత ఈ రోజు ప్రపంచ దేశాలకి మన యూపీఐ ఏదైతే ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ అండ్ ట్రాన్సాక్షన్ ఇంటర్ఫేస్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడిందో అది కూడా అత్యంత విజయవంతంగా, అత్యంత సునాయాసంగా, సులభంగా, చదువు రాని వాడు కూడా క్యూఆర్ కోడ్ శాంక్షన్ చేయడము లేదా నెంబర్ నొక్కి పంపించడానికి ఈ రోజు ఆస్కారం. అంటే ఎంత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానమైనా చదువు రాని వాడికి కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దగలిగే నైపుణ్యం ఈ రోజు భారతదేశానికి ఉందని అర్థమైంది. సో ఈ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షనల్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ రోజు దీన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లి విజయవంతంగా అమలు చేయబడుతున్న దాన్ని దేశాల మధ్యలో మార్పిడికి కానీ వినియోగించుకోగలిగితే సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇది స్విఫ్ట్ కి ప్రత్యామ్నాయ వ్యవస్థగా తయారవుతుంది.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, ఏఐ డేటా ప్రొటెక్షన్ నిబంధనలపై అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒకే విధమైన గ్లోబల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ అవసరమా? దీని మీద పార్లమెంటేరియన్ పాత్ర ఏంటి?
0: ఏఐ లో చైనా, అమెరికా చాలా ముందు ఉన్నాయి. ఈ రెండు దేశాలు మొన్న జరిగిన అమెరికాలో చైనా అధ్యక్షుని పర్యటన సందర్భంగా ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలనుకునే ఏఐ మీద పూర్తి నియంత్రణ మన రెండు దేశాలే వహించాలన్న ఒక అనధికారిక అవగాహన కూడా వచ్చాయి. మన ఇట్లాంటప్పుడు నిజమైన గ్లోబల్ సౌత్ కి మళ్ళీ ఇందులో విషయంలో వెనకబడిపోతాం. ఏఐ ద్వారా తమ ఉప్పు రాబోతుందో టెక్నాలజీ నిపుణులే చెప్తున్నారు. బిల్ గేట్స్ గానీ, ఫౌండర్స్ గానీ, చాలా మంది అక్కడ నుండి బయటకు వచ్చిన, ఓపెన్ ఏఐ నుండి వచ్చిన వాళ్ళు గానీ చెప్తా ఉన్నారు, ఏఐ అనేది రాబోయే కాలంలో ఒక పవర్ఫుల్ టెక్నాలజీ టూల్ గా మారిపోతుంది. ఒక దేశం అమల పొదిలో ఏఐ కూడా ఆల్రెడీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇట్స్ కీ రోల్. ఇప్పుడు యుద్దాలలో కూడా ఏఐ లేని యుద్దాలు ఆ దేశాలు ఓడిపోయే పరిస్థితి ఉంది. ఏఐ ఎక్కువ ఏ దేశం వాడుతుందో ఆ యుద్ద రంగంలో అనివార్యత ఉంది. ఏఐ మీద డామినేషన్ ఆ దేశాలకే ఉంటే మిగతా దేశాల పరిస్థితి ఏంది అనేది ఇక్కడ బ్రిక్స్ నిజమైన స్ఫూర్తితో చైనా వ్యవహరించినప్పుడు, బ్రిక్స్ ఏదైతే పెట్టిన ఉద్దేశాన్ని ఈ దేశాల మధ్య సమన్వయం కోసము, అవసరమైనప్పుడు అమెరికాతో మిలాఖత అవ్వడం కాకుండా బ్రిక్స్ లో నిజమైన స్ఫూర్తిని చూపెడుతూ ఈ దేశాల పట్ల కూడా ఏఐ రంగంలో కలిసి పనిచేయడము, నియంత్రణలను పాటించడము, సైబర్ సెక్యూరిటీ చూసుకోవడం అన్ని చేసినప్పుడే బ్రిక్స్ స్ఫూర్తి అనేది తెలియజేయబడుతుంది.
1: పార్థసారథి గారు, ఒకవైపు క్వాడ్ వంటి పశ్చిమ దేశాల వేదికలు, మరోవైపు బ్రిక్స్ వంటి కూటమిలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి సిద్ధాంతాన్ని మీరు ఎట్లా చూస్తారు?
2: భారత్ మొట్టమొదటి నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన కాలం నుంచి, మేము రెండు కూటముల్లో ఆ రోజు కోల్డ్ వార్ చేరము అంటూ ఆయన అలీన విధానం అనేది ఒకటి తీసుకున్నాడు. స్వతంత్రంగా ఉంటాం, మీ ఇద్దరితో మేము అటు కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలతో గానీ ఇటు పాశ్చాత్య దేశాల వైపుతో గానీ మేము ఉండం, అందరితో కలిసి పనిచేస్తాము, కానీ మాకు స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకునేది అనేది ఆ రోజు ఒక రకంగా అలీన విధానం అనేది చెప్పడం జరిగింది. కాకపోతే తర్వాత కాలంలో కొంత అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఏదైతే ఉందో సర్వ స్వతంత్ర విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. పివి నరసింహరావు ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు, మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకోవడం, అట్లనే తూర్పు ఆసియా దేశాలతో ముందుకు వెళ్లడం, పాకిస్తాన్ ని పక్కన పెట్టి బిమ్స్టెక్ అని ఒక కూటమి ఏర్పాటు చేయడం, బంగ్లాదేశ్, బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలతో ఇలా కొంత ఆయన ఆ పాత ధోరణిని పక్కన పెట్టి నిజమైన వ్యూహాత్మక సర్వస్వతంత్ర విధానం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే పివి నరసింహరావు గారు చాలా కాలం అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయన పనిచేశాడు, నిపుణుడు, దానికి కొనసాగింపు

0: ఆ తర్వాత ప్రభుత్వాలు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం గాని వీళ్ళు గాని కొంతమేర దాన్ని కంటిన్యూ చేసినప్పటికి కూడా నిజమైన వ్యూహాత్మక సర్వస్వతంత్ర విధానం అనేది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రారంభించడం మొదలు. పాలస్తీనా వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళేవాడు, ఇజ్రాయెల్ వెళ్తే మళ్ళా పాలస్తీనా ఖచ్చితంగా వెళ్ళేవాడు. మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు దాన్ని కొంత పక్కన పెట్టారు. ఇజ్రాయెల్ నాకు అవసరమే, పాలస్తీనా అవసరమే, రెండింటితో నేను విడివిడిగా నేను వాటి సంబంధాలను చూస్తాను తప్ప కలిపి చూడను. అదే రష్యా యుక్రెయిన్ విషయంలో కూడా, యుక్రెయిన్ తో నాకు సంబంధాలు ఉన్నాయి, ఆ రోజు యుద్దం సమయంలో భారతీయ విద్యార్థులు తీసుకొచ్చే మంచి పని దేశం చేయగలిగింది, రష్యాతోనూ మాట్లాడగలదు. ఈ రోజు మనం చైనాతో మాట్లాడగలుగుతున్నాం, ఇరాన్ తో మాట్లాడగలుగుతున్నాం, అమెరికాతోనూ మాట్లాడగలదు. బ్రిక్స్ ఏం చెప్తోంది, మల్టీలేటరల్ ఫోరం అన్న అంశాన్ని, అంటే ప్రపంచంలో ఏవో రెండు మూడు దేశాలు ప్రపంచాన్ని శాసించకూడదు, అన్ని దేశాలు, ఎదుగుతున్న దేశాలన్నిటికీ కూడా వీటిల్లో భాగస్వామ్యం ఉండాలి, ప్రపంచ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండాలి అనేది మనం చెప్పేది. సో మనం అన్ని దేశాలకి గొంతు ఉండాలి, వాయిస్ ఉండాలి, అవి నిర్ణయాలు చెప్పగలగాలి, వాటిల్ని కూడా అందరూ వినగలగాలి అనేది మనం చెప్పేది. నిజమైన వ్యూహాత్మక సర్వస్వతంత్ర విధానం అనేది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, చేయడమే కాకుండా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు జయశంకర్ గారు పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా మాట్లాడారు, అదే సందర్భంలో అదే యూరోప్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకో, యూరోప్ సమస్యలు మా సమస్యలు కావని ఎంత స్పష్టంగా యూరోపియన్ వేదికల మీద చెప్పాడో అదే యూరోప్ తో మళ్ళీ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోం, అమెరికాతో చేసుకోలేకపోయాం, అంతవరకు మనం నిజాయితీగా మాట్లాడుకుంటాం. అంతేగాని మీరు వచ్చి మేము మీకు ఇది చేస్తే మీరు ఇచ్చేయండి అని శాసిస్తానంటే నేను ఊరుకునే ప్రసక్తి లేదు. నా దేశం, నా దేశ ప్రయోజనాలు, నా దేశం యొక్క అభివృద్ధి, నా దేశం యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ప్రాధాన్యత, దానికి అనుగుణంగా మేము వెళ్తాం అనే విషయాన్ని స్పష్టంగా ఈ రోజు చెప్పగలుగుతోంది. అదే విషయాన్ని బ్రిక్స్ లోని దేశాలన్నీ కూడా చెప్పగలిగితే, ఒకళ్లతో ఒకళ్ళు కలిసి పనిచేసుకోగలిగితే ఏదైతే బ్రిక్స్ సైద్ధాంతిక పరంగా ఆశిస్తోందో అది జరగడానికి వీలు.
1: ప్రొఫెసర్ రాజారాం గారు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం చేసిన తీర్మానాలు అంతర్జాతీయ సమాజంపై ఎంతవరకు ఒత్తిడి తేవలు?
2: మొట్టమొదటిసారి ఒక శుభ పరిణామం జరిగిందండి. ఈ బ్రిక్స్ ద్వారా చైనా భారతదేశానికి పర్మనెంట్ మెంబర్ కావాలన్న దానికి మద్దతు ఇవ్వలేదు. కానీ ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ లో అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండాలి, భారతదేశం లాంటి వాటికి ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలన్న దానికి చైనా కూడా సిగ్నేటరీ ఈ డిక్లరేషన్ లో. ఎప్పటి నుండో గ్లోబల్ సౌత్ కోరుతా ఉంది భారతదేశానికి ఇవ్వండి, ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, ఎమర్జింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ, శాంతి కాముకులు, గ్లోబల్ సౌత్ కు లీడర్షిప్ వహిస్తున్న దేశం, వీళ్ళకి ప్రాధాన్యత ఉండాలని ఎప్పటి నుండో అన్ని దేశాలు కోరుతా ఉన్నాయి భారతదేశానికి. చాలా దేశాలు ఇన్ రిటర్న్ కూడా డిమాండ్ చేసినాయి. అయితే ఈసారి బ్రిక్స్ లో రష్యా మనకు మొదటి నుండి మద్దతుగానే ఉంది ఈ విషయంలో, మిగతా కంట్రీస్ సౌత్ ఆఫ్రికా ఓపెన్లీ మద్దతు ఇచ్చింది, బ్రెజిల్ మద్దతు ఇచ్చింది. బ్రెజిల్ అండ్ భారతదేశానికి కూడా ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉందని డిక్లరేషన్ ద్వారా చెప్పారు. ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది.
1: పార్థసారి గారు, వచ్చే నెలలో జరగనున్న బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశాల ద్వారా భారత పార్లమెంట్ ప్రపంచానికి ఇవ్వబోయే అత్యంత కీలకమైన సందేశం లేదా ఎజెండా ఏమై ఉంటుంది?
0: రెండు పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్యలో మనం కంపారిజన్ తీసుకుంటే అమెరికాలో అధ్యక్షుడు కీలక పాత్ర పోషిస్తాడు. ఎవరైతే అమెరికా అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు, అక్కడ పార్లమెంట్ చట్టసభల సభ్యుల్ని ప్రజలు ఎన్నుకుంటారు, ఇద్దరిని ప్రజలు ఎన్నుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆ ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం ఒకటి. రెండోది, అక్కడ చాలా సందర్భాల్లో చట్టసభలకు ప్రజలు ఎన్నుకునే సభ్యుల పార్టీలు గాని అధ్యక్షుడు ఎన్నుకునే పార్టీలు కూడా చాలా సందర్భాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. అక్కడ కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, కొంత విపరీతమైన ధోరణి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో చట్టసభల ద్వారా ఎన్నికైన వ్యక్తే ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే కింద స్థాయి నుంచి ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన చట్టసభ్యులు తమ నేతను ఎన్నుకుంటాడు, అదే నేతని ఇక్కడ పాలిస్తున్నాడు, ఆ నేత ఆ చట్టసభలకి బాధ్యుడై ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ చట్టసభలకి ఆయన తెలియజేయాలి, వాళ్ళ ఆమోదం తీసుకోవాలి. అమెరికాలో కూడా కొంత ఉన్నప్పటికీ కూడా అధ్యక్షుడికి కొంత స్వయం ప్రతిపత్తి అనేది చాలా సందర్భాల్లో, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంలో మనం చూస్తున్నాం, సెనెట్ కి ఆయనకి మధ్యలో జరుగుతున్న యుద్ధం. రెండవ అంశం ఏంటంటే చదువు పరంగా అమెరికాలో అందరూ కొద్ద గొప్ప చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఎన్నుకునే తీరు. భారతదేశంలో ఈ యూనివర్సల్ ఫ్రాంచైజ్, చదువు వచ్చినా డబ్బులున్నా ఏమి లేకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఓటు వేసే హక్కు ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఎన్నుకునే సభ్యులకు సంబంధించిన అవసరాలు ఇవన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. చాలా అంశాలు వీళ్లలో కన్సిడర్ చేయబడుతూ ఉంటాయి. ఇంత వైవిధ్యమైన దేశంలో, ఇప్పుడు అమెరికా తీసుకుంటే మతపరంగా ఒకటే డామినేటింగ్ రిలీజియన్, అందరూ చదువుకున్న వాళ్ళు, ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ చూస్తే అదంతా ఒక యూనిఫైడ్ వ్యవస్థగా కనిపిస్తుంది. కానీ భారతదేశంలో భాషాపరంగా గాని రాజకీయ పరంగా గాని ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రాంతానికి విభిన్నంగా ఉంటుంది. ఇన్ని విభిన్న భాషలు విభిన్న ప్రాంతాలు మధ్యలో సమన్వయం చేసుకుని ఇంతమంది కలిపి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం అన్నది భారతదేశం దేశానికే యూనిక్నెస్.

0: నిర్ణయాలు ఇలా తీసుకోగలుగుతున్నాం అన్న విషయాన్ని మనం వివరించగలగడం ఒకటి. ఇందులో ప్రధానంగా జరిగితే భారతదేశం ఏంటి అన్నది ప్రపంచానికి చెప్పడానికి అవుతుంది. మనవే ఉన్నాయో చెప్పడం, ఇతర దేశాల్లో ఏమున్నాయి అనేది నేర్చుకోవడం అనేది సదస్సు ద్వారా మనం చెప్పగలిగితే, ఒక అజెండాగా రూపొందించగలిగితే అది సదస్సు యొక్క ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరినట్లే అని అనుకోవాలి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఒక అంతర్జాతీయ కూటమి తీసుకునే విధానపరమైన నిర్ణయాలు దేశాల చట్ట సభల ద్వారా మాత్రమే ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేయగలవన్న అంశం తెలుసుకున్నాం. బ్రిక్స్ సమావేశాలపై నిశితమైన విశ్లేషణ అందించిన మన అతిథులు ప్రొఫెసర్ రాజారాం గారు, అలాగే శ్రీ కందాడై పార్థసారథి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు బ్రిక్స్ వేదికగా భారత్ గళం ప్రపంచ గమనం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూ జర్నలిజం విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ రాజారాం గారు మరియు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కందాడై పార్థసారథి గారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. తల్ల పెళ్ళామ ఈ చిత్రం కోసం పి సుశీల బృందం గానం చేసిన కొసరాజు గీతం, సంగీతం టీవీ రాజు.

చివరిగా శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ముకేష్ కుమార్. वस्तु और सेवाकर परिषद ने कर अधिकारियों की गिरफ्तारी का अधिकार समाप्त किया. अभियोग की सीमा 1 करोड़ रुपए से बढ़ाकर 5 करोड़ रुपए की गई. कर दरों में कोई बदलाव नहीं. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, डिजिटल तकनीक के बढ़ते उपयोग के कारण फोन और नेटवर्क की सुरक्षा मजबूत करना आवश्यक. डीप फेक और साइबर धोखाधड़ी से निपटने के लिए वैश्विक ढांचे का आह्वान. इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णव

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పాత సినిమా పాటలు, మధుర గీతాలు ఇప్పటి నుంచి 11 గంటల వరకు ఈ పాటలు వినవచ్చు. కొన్ని పాటలు మన చెవులకు మాత్రమే వినిపించగలవు, మనసుకు కూడా వినిపిస్తాయి. కొన్ని పాటలు కేవలం సంగీతాన్ని అందించవు, మన చుట్టూ ఉన్న ప్రకృతినంతటిని మన కళ్ళ ముందు నిలబెడతాయి. చల్లని పిల్లగాలి మనల్ని తాకినప్పుడు కలిగే ఆ హాయి, వెన్నెల రాత్రిలో జాబిలిని చూస్తున్నప్పుడు కలిగే ఆ మధురమైన అనుభూతి, పూలపై తేలియాడే గాలి, వెన్నెలతో సాగే ఆట, మనసులో మేల్కొనే ప్రేమ, ఇవన్నీ ఒక పాటలో వినిపిస్తే ఎలా ఉంటుంది? అదే ఈ అద్భుతమైన గీతం. ఎచ్చటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. 1959 వచ్చిన అప్పుచేసి పప్పుకూడు చిత్రంలోని ఈ గీతం తెలుగు సినీ సంగీతంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా పింగళి నాగేశ్వరరావు గారు అందమైన సాహిత్యాన్ని అందించారు. ఘంటసాల గారి గంభీరమైన స్వరం, పి లీల గారి మధురమైన గాత్రం కలిసి ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చాయి. ఈ పాటలో కవి గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతున్నట్లు కనిపించినా నిజానికి అది ప్రకృతి మనస్సును ఎలా పరవశింపజేస్తుందో చెబుతుంది.

తీగెలను ఊపుతూ, పూలను తాకుతూ, జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ, మనసుపై మధురమైన మత్తును చల్లుతూ సాగే ఆ చల్లని గాలి. ఇది కేవలం ప్రకృతి వర్ణన కాదు, ప్రేమలో పడిన మనసుకు ప్రకృతి కూడా ప్రేమగీతమే పాడుతుందని చెప్పే అద్భుతమైన భావన. అదే అప్పుచేసి పప్పుకూడు చిత్రం నుండి ఘంటసాల లీలాగానం చేసిన పింగళి గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: వెన్నెల రాత్రి, చుట్టూ నిశ్శబ్దం. ఆ వెన్నెలను తాకుతూ వీచే పిల్లగాలి, మనసులో ఎక్కడో తెలియని మధురమైన అనుభూతి. అలాంటి అందమైన వాతావరణంలో మనసును ప్రశ్నించే ఒక మధురమైన భావం. వెన్నెలలోన వేడిమేలను. వెన్నెలంటే చల్లదనం, కానీ ప్రేమలో పడిన మనసుకు ఆ చల్లని వెన్నెలలో కూడా ఒక వెచ్చదనం ఉంటుంది. ప్రేమైన వ్యక్తి సాన్నిధ్యం ఉంటే సాధారణమైన రాత్రి కూడా ఒక మధురమైన అనుభూతిగా మారుతుంది. అదే భావాన్ని ఎంత అందంగా, ఎంతో సున్నితంగా మనముందుంచిన గీతమిది. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రంలోని ఈ పాటలో ప్రేమ, వెన్నెల, ప్రకృతి మూడూ కలిసి ఒక అద్భుతమైన భావ ప్రపంచాన్ని సృష్టించాయి. పాటలోని ప్రతి పదం ఒక అందమైన చిత్రంలా ఉంటుంది. ప్రతి స్వరం ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి పాదం ప్రేమలోని ఆత్మీయతను మనకు పరిచయం చేస్తుంది. ఒకవైపు వెన్నెల చల్లదనం, మరోవైపు

ప్రేమలోని వేడి, ఈ రెండింటి మధ్య ఊగిసలాడే మనస్సు, అదే ఈ పాటలోని అసలైన అందం. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం నుంచి ఘంటసాల, పి లీలా గానం చేసిన పింగళి, నాగేంద్రరావు గీతం, సంగీతం ఘంటసాల.

ప్రేమ మాటల్లో చెప్పలేని ఒక అందమైన అనుభూతి. గుండెల్లో ఏదో తెలియని చిన్నపాటి అలజడి. మదిలో వేయి వీణల తీగలు ఒక్కసారిగా మీటినట్లు ఉండే ఆ మధురమైన భావనను వర్ణించడానికి మాటలు చాలవు. మదిలో మెదిలే నవభావనలను, అనురాగాల ఆలాపనలను, కళ్ళలో నిండిన కన్నుల కలలను ఎంతో మనోహరంగా ఆవిష్కరించే అద్భుతమైన గీతం కలవరమాయే మదిలో నా మదిలో. మనసును ప్రేమ మందిరంగా, కళ్ళను కలల కావ్యంగా మార్చేసే ఈ సదాబహార్ క్లాసిక్ పాటను ఇప్పుడు మన ముందు విందాం. అనురాగాల ఆలాపనతో, నవరస రాగాల మధురిమలతో మనల్ని పరవశింపజేయడానికి మన స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పి లీలతో కలిసి పాడిన పాతాళ భైరవ చిత్రం నుంచి పింగళి నాగేంద్రరావు గీతం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. సంగీతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మనం మర్చిపోయిన జ్ఞాపకాలను కూడా ఒక్క క్షణంలో మన కళ్ళ ముందు నిలబెట్టగలదు. కొన్ని పాటలు వింటే మనసుకు హాయిగా అనిపిస్తుంది, మరికొన్ని పాటలు వింటే మనసు గతంలోకి ప్రయాణిస్తుంది, ఇంకొన్ని పాటలు మాత్రం మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తాయి. అలాంటి మధురమైన పాటల్లో ఒకటి ఆకాశ వీధిలో. తెలుగు సినీ సంగీత స్వర్ణయుగాన్ని గుర్తు చేసే మాంగల్యబలం చిత్రంలోని ఈ గీతం తన మధురమైన స్వరాలతో, అందమైన సాహిత్యంతో శ్రోతల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆకాశ వీధులనే మాట వినగానే మన ఊహల్లో ఒక అందమైన దృశ్యం కదలాడుతుంది. నీలి ఆకాశం, చల్లని గాలులు, మేఘాల మధ్య సాగిపోయే ఒక అందమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో తోడుగా మధురమైన సంగీతం, ప్రేమలోని సున్నితమైన భావాలను, ప్రకృతిలోని అందాలను, మనసులోని మధురమైన అనుభూతులను కలిదించే, కలగలిపి అందించే ఈ పాటకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. పాత పాటలకు ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. అవి కేవలం పాటలు కావు, అవి ఒక తరం జ్ఞాపకాలు, ఒక కాలం నాటి సంస్కృతి, ఒక అందమైన భావ ప్రపంచం. అందుకే దశాబ్దాలు గడిచినా కొన్ని పాటలు మన హృదయాల్లో ఎప్పటికీ తాజాగా ఉంటాయి. అలాంటి చిరస్మరణీయ గీతమే ఆకాశ వీధిలో. మాంగల్యబలం చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పి లీలతో కలిసి పింగళి పాడిన పాట పింగళి నాగేంద్రరావు సాహిత్యం.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటరా బాయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనారా బాయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: అరే ఏం మామా,
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం

0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసే, తినమ్మా, తినవే.
1: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
2: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలు కావు, అవి మన సంస్కృతిలో ఒక భాగం. కొన్ని పాటలు కేవలం పాటలు కావు, అవి తరతరాలుగా మనతో ప్రయాణించే మధుర జ్ఞాపకాలు. అలాంటి అద్భుతమైన చిత్రాలలో అగ్రస్థానంలో నిలిచే చిత్రం మాయాబజార్. పౌరాణిక కథాంశానికి హాస్యం, భావోద్వేగం, సంగీతం, సాహిత్యం, నటన, సాంకేతిక వైభవం అన్నింటినీ అద్భుతంగా జోడించి తెలుగు ప్రేక్షకులకు ఒక అజరామరమైన దృశ్యకావ్యాన్ని అందించిన చిత్రమిది. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది, ప్రతి సన్నివేశానికి ఒక ప్రత్యేకమైన అందము ఉంది, అలాగే ప్రతి పాటకు ఒక ప్రత్యేకమైన మాధుర్యము ఉంది. అలాంటి మధురమైన గీతాల్లో ఒకటి లాహిరి లాహిరి లాహిరిలు. లాహిరి అనే పదంలోనే ఒక మత్తు ఉంది, ఒక మధురమైన ఊహ ఉంది, మనసును తేలికగా ఊయలులిగించే ఒక అందమైన అనుభూతి ఉంది. వెన్నెల రాత్రి, చల్లని గాలి, ప్రకృతి అందాలు, మనసుకు నచ్చిన తోడు, ఇవన్నీ కలిసినప్పుడు పుట్టే మధురమైన అనుభూతికి ప్రతిరూపంలో ఈ గీతం అనిపిస్తుంది. ఈ పాటను వింటుంటే మనసు కూడా ఒక పడవలా మారి వెన్నెల కెరటాలపై తేలుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఈ పాట గొప్పతనం. ఆ కాలం నాటి సంగీతంలో ఉన్న స్వచ్ఛత, సాహిత్యంలో ఉన్న మాధుర్యం, గానంలో ఉన్న భావం, ఇవన్నీ కలిసి ఈ పాటను ఒక చిరస్మరణీయ గీతంగా నిలిపాయి. తరాలు మారాయి, సాంకేతికత మారింది, సంగీతానికి ఎన్నో కొత్త రూపాలు వచ్చాయి, కానీ మంచి పాటకున్న విలువ మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే నేటికి లాహిరి లాహిరి లాహిరిలోనే పాట వినిపిస్తే మనలోని పాత జ్ఞాపకాలు మేల్కొంటాయి, మనసు ప్రశాంతంగా మారుతుంది, ఆ కాలపు తెలుగు సినిమా వైభవం కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ పాటలోని మాధుర్యం ఒక విషయం మనం గుర్తుకొస్తుంది. సంగీతానికి వయసు ఉండదు, మంచి సాహిత్యానికి కాల పరిమితి ఉండదు, అందమైన కళకు తరాల హద్దులు ఉండవు. అందుకే దశాబ్దాలు గడిచిన లాహిరి లాహిరి లాహిరిలో మన హృదయాలను అదే మాధుర్యంతో పలకరిస్తూనే ఉంది. మరి ఆ మాయాబజార్ చిత్రంలోని స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పీలీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

కొన్ని పాటలు చెవులకు మాత్రమే వినిపించవు, మనసుకు వినిపిస్తాయి. కొన్ని పాటలు మన చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా ఒక సంగీత వాయిద్యంలా మార్చేస్తాయి. చల్లని గాలి వీచినా, వెన్నెల కురిసినా, పూలు విరిసినా, ఆ అందాలన్నిటికీ ఒక మధురమైన సంగీతం తోడైతే అదే ఒక అద్భుతమైన అనుభూతి. అలాంటి సున్నితమైన భావాన్ని మనకు అందించే మధుర గీతమే సడిచేకోగాలి. తెలుగు సినీ సంగీత స్వర్ణయుగానికి ప్రతీకగా నిలిచిన రాజమకుటం చిత్రంలోని ఈ పాటలో ప్రకృతితో మనసు జరిపే ఒక అందమైన సంభాషణ కనిపిస్తుంది. సడిచేయకోగాలి అంటే ఓ చల్లని గాలి నెమ్మదిగా వీచు, ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని, ఈ మధురమైన క్షణాన్ని భంగం చేయకు అన్నట్లుగా అనిపిస్తుంది. ఎంత అందమైన ఊహ! మనసుకు ఎంతో ఇష్టమైన ఒక క్షణం. చుట్టూ నిశ్శబ్దం, వెన్నెల వెలుగు, మెల్లగా వీచే గాలి. ఆ సమయంలో మనసులో కలిగే భావాలను మాటల్లో చెప్పడం కష్టం, కానీ ఆ భావాలను పాటగా మలచడం మాత్రం సంగీతానికి సాధ్యం. అదే ఈ గీతం ప్రత్యేకత. పాతతరం తెలుగు పాటల్లో ఒక అద్భుతమైన లక్షణం ఉండేది. ప్రకృతిని కేవలం ప్రకృతిగానే కాకుండా మనిషి భావాలకు ప్రతిరూపంగా చూపించేవారు. గాలి అంటే కేవలం గాలి కాదు, అది మనసును పలకరించే స్నేహితుడు. వెన్నెలంటే కేవలం వెలుగు కాదు, అది ప్రేమను ప్రతిబింబించే మౌన భాష. నిశ్శబ్దమంటే కేవలం శబ్దం లేకపోవడం కాదు, అది మనస్సులోని ఎన్నో మాటలను వినిపించే సమయం. అలాంటి అందమైన భావ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లే పాటే సడిచేయకోగాలి. దశాబ్దాలు గడిచినా ఆ పాటలోని మాధుర్యం తగ్గలేదు. సంగీతం మారింది, తరం మారింది, మన జీవన శైలి మారింది, కానీ మంచి పాట మనసును తాకే శక్తి మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే ఇలాంటి పాటలు మనకు కేవలం గతాన్ని గుర్తు చేయవు, ఆ కాలపు అందాలను మన కళ్ళ ముందు నిలబెడతాయి. ఇప్పుడు మన కళ మనం కూడా కాసేపు ఈ హడావిడి ప్రపంచాన్ని మర్చిపోయి నిశ్శబ్దాన్ని ఆశాబ్దం, చల్లని గాలిని అనుభూతి చెందుదాం. ఆ మధురమైన సంగీతంలో మనసును తేలియాడిద్దాం. మరి ఆ మనసులను మైమర్పించే ఈ అందమైన గీతాన్ని పి లీలా గానం చేయగా దేవులపల్లి కృష్ణశాస్త్రి స్వరాలు కూర్చారు. సంగీతాన్ని మాస్టర్ వేణు అందించారు రాజమకుటం చిత్రం కోసం.

తెలుగు సినిమా స్వర్ణయుగం గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తుకొచ్చే చిత్రాల్లో ఒకటి మిస్సమ్మ. హాస్యం, చక్కని కథ, అద్భుతమైన నటన, మధురమైన సంగీతం, ఇవన్నీ కలగలిపి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన చిత్రం అది. ఆ సినిమాలోని ప్రతి పాటకు ఒక ప్రత్యేకమైన అందం ఉంది. కొన్ని పాటలు మనసును హత్తుకుంటాయి, కొన్ని పాటలు ఆలోచింపజేస్తాయి, మరికొన్ని పాటలు మాత్రం మనలోని చిన్న పిల్లాడిని మేల్కొల్పుతాయి. అలాంటి చిలిపితనముతో, హుషారుతో, మధురమైన భావాలతో మనల్ని అలరించే పాటే ఇది. బృందావనం అది అందరిది. బృందావనం అనగానే మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది? అందమైన పచ్చని వనం, పూల పరిమళాలు, చల్లని గాలి, కోయిలల కుహుకుహులు, చుట్టూ ఆనందం, ఉల్లాసం. అలాంటి అందమైన బృందావనాన్ని ఊహించుకుంటేనే మనసు పులకరిస్తుంది. కానీ ఈ పాటలోని ప్రత్యేకత ఏమిటంటే, బృందావనం అనేది కేవలం ఒక ప్రదేశం కాదు, అది ఆనందానికి ప్రతీక, అది స్నేహానికి ప్రతీక, అది మనసులు కలిసే అందమైన వేదిక. అందుకే బృందావనం అది అందరిది అనే మాటలోని ఒక ఆహ్వానం ఉంది. అందరం కలిసి ఆనందిద్దాం, అందరం కలిసి నవ్వుదాం, అందరం కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదిద్దాం అనే భావం ఉంది. పాత తెలుగు పాటల్లోని గొప్పతనం ఇదే. సాహిత్యం ఎంత సరళంగా ఉంటుందో అంతే లోతైన భావాన్ని మనకు అందిస్తుంది. సంగీతం వినగానే మనసుకు హాయిగా మారుతుంది. పాట మొదలవగానే పెదవులపై చిరునవ్వు వస్తుంది. అదే మంచి పాటకున్న అసలైన శక్తి. దశాబ్దాలు గడిచినా మిస్సమ్మలోని పాటలు ఇప్పటికీ మనకు అంతే తాజాగా అనిపిస్తాయి. ఎందుకంటే అవి కేవలం ఒక సినిమా కోసం రూపొందించిన పాటలు కాదు, అవి తెలుగు సంగీతానికి మిగిలిపోయిన మధుర జ్ఞాపకాలు. మరి అలాంటి పాటను ఏఎం రాజా పి సుశీల గానం చేసిన పింగళి నాగేంద్రరావు గీతం, సంగీతం వేసే రాజేశ్వరరావు. ఈ పాటను విందాం.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: పాత సినిమా పాటలు, మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. మనిషి జీవితంలో కొన్ని అనుభూతులను మాటల్లో చెప్పడం చాలా కష్టం. కలలో కనిపించే ప్రేమను, మనసులో దాగిన ఆప్యాయతను, జ్ఞాపకాలలో నిలిచిపోయిన మధుర క్షణాలను మాటలతో చెప్పలేకపోయినా ఒక అందమైన పాట మాత్రం వాటన్నింటినీ మనసుకు చేరవేయగలదు. అలాంటి సున్నితమైన భావాలను మనకందించే మధుర గీతమే నా కంటి పాపలో. తెలుగు సినిమా స్వర్ణయుగంలోని ఆణిముత్యాల్లో ఒకటైన వాగ్దానం చిత్రంలోని ఈ పాట ప్రేమలోని మాధుర్యాన్ని ఎంతో హృద్యంగా మనకు ముందుంచుతుంది. నా కంటి పాపలో అనే మాటలోని ఎంతటి ఆప్యాయత దాగి ఉందో చూడండి. కంటికి ఎంతో ప్రియమైన వ్యక్తిని మన కంటి పాపలా కాపాడుకోవాలనే భావం ఆ వ్యక్తి మన కలలోనే కాదు, మనసులోనూ నిండిపోయి ఉండే అనుభూతి. ఇదే కదా నిజమైన అనురాగం. ప్రేమ అనేది ఎప్పుడూ పెద్ద పెద్ద మాటల్లోనే ఉండదు, కొన్నిసార్లు ఒక చూపులో ఉంటుంది, ఒక చిరునవ్వులో ఉంటుంది, ఒక చిన్న పలకరింపులో ఉంటుంది, మరికొన్నిసార్లు మాత్రం ఒక మధురమైన పాటలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అలాంటి మధురమైన అనుభూతినే ఈ పాట మనకు అందిస్తుంది. పాత తెలుగు సినిమా పాటల ప్రత్యేకత ఏమిటంటే సాహిత్యం సున్నితంగా ఉంటుంది, సంగీతం హృదయాన్ని తాకుతుంది, గానం భావాన్ని మనసులోకి తీసుకెళ్తుంది. అందుకే ఆ పాటలు ఎన్ని సంవత్సరాలు గడిచినా పాతబడవు. అలాంటి మధురమైన పాట వాగ్దానం చిత్రం నుంచి, ఘంటశాల పి సుశీల పాడిన పాట. స్వరాలు కూర్చిన వారు దాశరథి కృష్ణమాచార్యులు, సంగీతాన్ని సమకూర్చిన వారు పెండ్యాలా.

పని అంటే చాలామందికి కష్టం గుర్తుకొస్తుంది, బాధ్యత గుర్తుకొస్తుంది, అలసట కూడా గుర్తుకొస్తుంది. కానీ పనిలో ఆనందాన్ని కలుపుకుంటే, పాటను తోడుగా చేసుకుంటే, పనిచేసే ప్రతి క్షణం ఒక పండుగలా మారిపోతే అదే మనకు నేర్పించే అందమైన పాట. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే తెలుగు సినిమా స్వర్ణయుగంలోని మధురమైన చిత్రాల్లో ఒకటైన తోడికోడలు చిత్రంలోని ఈ పాటలో పని పట్ల ఉన్న ఆనందాన్ని, జీవితాన్ని

ఉత్సాహంగా గడపాలనే సందేశాన్ని ఎంతో చక్కగా వ్యక్తీకరించారు. జీవితం అంటే కేవలం కష్టపడడం కాదు, కష్టంలోనూ సంతోషాన్ని వెతుక్కోవడం. పనిచేస్తూనే పాట పాడగలిగితే, బాధ్యతను నిర్వహిస్తూనే నవ్వగలిగితే, మన చుట్టూ ఉన్నవారితో కలిసి ఆనందంగా గడపగలిగితే, సాధారణమైన రోజులు కూడా అందమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. అందరికీ ఈ పాటలోని చలాకితనం మనకెంతో నచ్చుతుంది. మన పెద్దలు ఒక మాట చెబుతారు, పనిని ప్రేమిస్తే పని భారం కాదు, పనిలో ఆనందాన్ని వెతికితే జీవితం బరువు కాదు. అంటే ఈ పాట కూడా అదే విషయాన్ని ఎంతో సరదాగా, హుషారుగా మనకు గుర్తు చేస్తుంది. ఆ రోజుల్లోని కుటుంబ జీవితం, అందరూ కలిసి పనిచేసుకోవడం, పనిచేస్తూ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం, పండుగల జీవితాన్ని గడపడం, ఇవన్నీ ఈ పాట మన కళ్ళ ముందు నిలబెడుతుంది. ముఖ్యంగా పాత తెలుగు సినిమా పాటలు ఒక ప్రత్యేకమైన అందం ఉండేది. సరళమైన పదాలు, సులభంగా గుర్తుండిపోయే బాణి, ఆహ్లాదకరమైన సంగీతం, జీవితానికి దగ్గరగా ఉండే భావాలు. అందుకే ఆ పాటలు తరాలు మారినా మనతోనే ఉంటాయి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటేనే ఈ పాట కూడా అలాంటి చిరస్మరణీయ గీతమే. తోడికొడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన కొసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు.

మన జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది? ఖరీదైన వస్తువుల్లోనా, గొప్ప విజయాల్లోనా, లేక మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అందాలను ఆస్వాదించడంలోనా? నిజానికి అందాన్ని ఆస్వాదించే మనసే ఆనందానికి అసలైన చిరునామా. పూలను చూస్తే ఆనందం, వెన్నెలను చూస్తే ఆనందం, ప్రకృతి అందాలను చూస్తే ఆనందం, మనసుకు నచ్చిన వ్యక్తిని చూస్తే మరింత ఆనందం. అలాంటి అందం, ఆనందం, ప్రేమ, ఈ మూడింటిని కలిపి ఒక మధురమైన గీతంగా మనకందించిన అద్భుతమైన పాట అందమే ఆనందం. 1950 నాటి తెలుగు సినిమా సంగీతానికి ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంది. ఆ కాలం పాటల్లో పదాలకు ప్రాధాన్యం, సాహిత్యానికి గౌరవం, సంగీతానికి స్వచ్ఛత, గాత్రానికి భావం ఉండేవి. బ్రతుకు తెలుగు చిత్రంలోని ఈ గీతం కూడా అలాంటి మధురమైన పాటల్లో ఒకటి. ఈ పాట వింటుంటే మనకు అనిపించేది ఒక్కటే, జీవితం ఎంత సాధారణంగా ఉన్నా దాన్ని అందంగా చూసే చూపు ఉంటే చాలు, ప్రతి క్షణం ఆనందంగా మారుతుంది. అందుకే ఈ పాట ఒక మధురమైన గీతం మాత్రమే కాదు, జీవితాన్ని ఆస్వాదించమని చెప్పే ఒక అందమైన సందేశం కూడా. మనసుకు హాయినిచ్చే ఆ స్వరాలు, మధురమైన ఆ సాహిత్యం, ఆనాటి తెలుగు సినిమా పాటలలోని ఆ అమాయకమైన అందం, ఇవన్నీ మరోసారి మన ముందుకు వస్తున్నాయి చూడండి. అందమే ఆనందం ఈ పాట

0: మీరు విన్న పాట చిన్నల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి. పాత సినిమా పాటలు, మధుర గీతాలు విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. భారతరత్న ప్రత్యేక ధారావాహిక, తప్పక వినండి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై భవతారిణి. वस्तु और सेवा कर जीएसटी परिषद ने कर अधिकारियों का गिरफ्तारी का अधिकार समाप्त कर दिया है. नई दिल्ली में आज जीएसटी परिषद की बैठक के बाद वित्त मंत्री निर्मला सीतारामन ने कहा कि परिषद ने जुर्माने और कारावास की सजा का निर्णय सक्षम अदालत के विवेक पर छोड़ दिया है.
3: The council recommended removing arrest powers under GST.
4: जीएसटी परिषद ने गिरफ्तारी का प्रावधान हटाने की सिफारिश की है. परिषद ने अभियोजन की सीमा 1 करोड़ रुपए से बढ़ाकर 5 करोड़ रुपए करने की भी सिफारिश की है. इसके अंतर्गत 5 करोड़ रुपए से कम की कर चोरी के मामलों में मुकदमा नहीं चलाया जाएगा. सामान्य जुर्माने की राशि 25,000 रुपए से घटाकर 10,000 रुपए करने की भी सिफारिश की गई है.
3: From 25,000 to ₹10,000.
2: टैक्स फाइलिंग में गलती या भुगतान करने में विलंब करने पर करदाता को वसूली, ब्याज और आनुपातिक जुर्माने का सामना करना पड़ेगा. वित्त मंत्री ने बताया कि दरों में कोई बदलाव नहीं किया गया है और उन्होंने कहा कि परिषद ने नोटिस और कार्रवाई के लिए सामान्य मानकों की सिफारिश की है. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि दूरसंचार और डिजिटल प्रौद्योगिकी के बढ़ते महत्व को देखते हुए सुरक्षा ढांचा मजबूत करना बहुत आवश्यक हो गया है. श्री मोदी ने आज नई दिल्ली के यशोभूमि में इंडिया मोबाइल कांग्रेस के 10वें संस्करण का उद्घाटन करते हुए ये बात कही.
5: आज जब टेलीकॉम और डिजिटल टेक्नोलॉजी का इतना महत्व है, तब इससे जुड़ी सिक्योरिटी फ्रेमवर्क को भी चाक चौबंद करना बहुत आवश्यक है. फोन की सिक्योरिटी और नेटवर्क की सिक्योरिटी, ये हम सभी की प्राथमिकता है. एक सामान्य नागरिक प्रोटोकॉल या आर्किटेक्चर की भाषा में नहीं सोचता, उसके लिए ट्रस्ट बहुत अहम है. जब उसको फोन पर आए तो उसे पता हो कि कॉल कौन कर रहा.
2: श्री मोदी ने डीप फेक और साइबर धोखाधड़ी से निपटने के लिए वैश्विक ढांचे का आह्वान किया. प्रधानमंत्री ने कहा कि 5G कनेक्टिविटी देश के हर जिले में पहुंच चुकी है. श्री मोदी ने कहा कि भारत में 5G कनेक्टिविटी के संचालन के लिए आज 5 लाख

0: The government plans to release a consultation paper on the future regulations of artificial intelligence AI within the next month, with a key focus on ensuring AI safety and addressing the growing threat posed by deepfakes. The minister is speaking to the media after releasing the World Development Report 2026, titled The Promise of Artificial Intelligence Today. 42 former judges have signed an open letter to express concern over attempts to undermine India's Election Commission, judiciary and other constitutional institutions. They said constitutional bodies are under sustained attack, with the Election Commission at the centre, while the higher judiciary and statutory agencies also have come under pressure. They allege the campaign is driven by vested political interests with little regard for the potentially devastating consequences of destabilizing the world's largest democracy. The letter said the special intensive revision of electoral rules is valid under Section 21(3) of the Representation of the People's Act 1950. The signatories noted that the last SIR was conducted about two decades ago and was not described as a conspiracy. They also said the Supreme Court has upheld the SIR as lawful and within the Election Commission's powers, and urged political parties to contest elections rather than delegitimize them. Central Armed Police Forces General Administration Act 2026 came into force today. The Union Home Ministry issued a notification designating 8th of October as the commencement date for the legislation's provisions. President Draupadi Murmu had given her assent to the Act on the 9th of April this year. The Act provides that 50% of the total posts in the rank of Inspector General, a minimum of 67% of the posts in the rank of Additional Director General, and all posts in the rank of Special Director General and Director General shall be filled by Indian Police Service officers on deputation. The 2026 Nobel Prize in Literature has been awarded to Canadian poet and essayist Anne Carson. The Swedish Academy, which announced the prize in Stockholm, said the author was honored for her bold and inventive body of work that threw a playful dialogue with the classical tradition. And that's the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram. Repu prasaram kanuna karyakramala vivaralu. Repu udayam 6 gantala 10 nimishalaku bhavana alochana. Rayapurulu Mannaru Krishnarao gari లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవి నవరత్నమాలిక స్తోత్రం, దేవి కీర్తనలు వినవచ్చు. 6:35 పొలం పనులు. అక్టోబర్ మాసంలో వరి పంటలో చేపట్టవలసిన పనులు, ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీజీ సాయన్న. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా సుపథం, అనంతరం ఇది మన చట్టం. ఈ శీర్షికన అడ్వకేట్కి సమస్య వస్తే, ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేనరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:03 ఆత్మార్పణం నాటకం ప్రసారమవుతుంది. మణిపురి రైటర్ శ్రీ మహతం చరణ్ సింగ్, తెలుగు సేత శ్రీమతి కె రాజేశ్వరి. 12:10 యువవాణి కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయశ్చిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళలు బాలికల పరిరక్షణ సాధికారత కోసం 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న డాక్టర్ మమత రఘువీర్ ఆచంట గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నత పాఠశాల వికారాబాద్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ కుంట రాజకుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటల వ్యవసాయ పనులు శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినవచ్చు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ముందుగా ప్రాయశ్చిత కార్యక్రమం. అనంతరం యాసంగిలో కంది పంట సాగు యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాణిక్యమణి గారితో పరిచయం వింటారు.

చర్చకర్త శ్రీమతి అనురాధ. ఇక రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం వింటారు. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత సాహిత్యే పర్యావరణ రక్షణ ఈ అంశం గురించి డాక్టర్ నిధిజా గారి ప్రసంగం వినవచ్చు. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రేపు రాత్రి 10:00 పాత సినిమా పాటలు మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.